ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 9వ తేదీ మంగళవారం. 323.6 మీటర్స్ అనగా 927 కిలోహెడ్జెస్ పై మీడియం వేవ్, అలాగే 102 మెగాహెడ్జెస్ పై ఎఫ్ఎం ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్జెస్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్జెస్, కాకినాడలో 100.1 మెగాహెడ్జెస్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57:06. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం, వందనం, అభివందనం బృందగానం వింటారు. రచన, సంగీతం శ్రీ వేదాటి రఘుపతి.

0: మీరు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ఆకెళ్ల సుబ్బరాయ కవి విరచిత అనంతనామ సంకీర్తనలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. ఇందులో శ్రీ చిర్రా ఊరి శ్రీరామశర్మ వ్యాఖ్యానం వింటారు.
1: సజ్జన సాంగత్యం సర్వశ్రేయస్ప్రదం. దృఢమైన నిశ్చయంతో సత్ప్రవర్తన కలిగిన వారే సజ్జనులుగా పరిగణించుటకు యోగ్యులు. అటువంటి వారి సంగతి మానవుని మహోన్నత స్థితిని పొందిస్తూ ఉంటుంది. మహానుభావ సంసర్గ కస్య నోన్నతి కారక రథ్యాంబుజాహ్నవీ సంగాత్ త్రిదశైరపి వంద్యతే. మహానుభావుల స్నేహం ఎటువంటి వానినైనా మహోన్నత పదవిని పొందిస్తూ ఉంటుంది. వీధులందు ప్రవహించే మురికి నీరు కూడా గంగానదీ జలములలో కలిసినంత మాత్రము చేత గంగాజలములతో పాటుగా దేవతల చేత కూడా నమస్కరింపబడే భాగ్యాన్ని పొందుతున్నది. రథ్యాంబువులు గంగాజలములలో సమ్మిశ్రితములైనట్లు మానవులకు సజ్జన సమ్మిశ్రితత్వం శక్యము కానిదైనప్పటికీ వారితోటి సహవాసమే ఔన్నత్యాన్ని కలిగించి సర్వ సుఖములకు హేతుబొగుతున్నది అని దీని యొక్క భావం. అట్లే మలయాచల గంధేన త్వింధనం చందనాయతే తథా సజ్జన సంగేన దుర్జన సజ్జనాయతే. మలయ పర్వతం మీద పుట్టినటువంటి కట్టెపేళ్లకు ఉపయోగించే చెట్లు కూడా మంచి గంధపు చెట్ల యొక్క వాసనను తగిలిన కారణం చేత మంచి గంధపు చెక్కలుగా పరిగణింపబడుతూ ఉంటాయి. అట్లే సజ్జనుల సహవాసము చేత దుర్జనుడు కూడా సజ్జనుడుగా పరిగణింపబడుతూ ఉంటాడు. పరిగణింపబడమే కాదు, వారితో పాటుగా సకల గౌరవములను పొందుతాడు కూడా. అది ఎట్లు సంభవిస్తుంది అనంటే వీణా వంశాశ్రయాత్తుంబి చుంబచ్చుచ్చై కుచం స్త్రియ పిబత్యనార్య సంయోగాద్రక్తం నక్తం చరియథా. ఆనపగాయకుల వీణారణ్యమును ఆశ్రయించి ఉన్నప్పుడు సంగీత విద్యా విశారదులకు స్త్రీల యొక్క హృదయస్థానాన్ని చుంబించుతున్నట్లుండు. ఆ గౌరవము వీణనాశ్రయించడం వలన మాత్రమే కలుగుతున్నది. అట్టి ఆనపగుల్ల అనార్జులైనటువంటి జనులను ఆశ్రయించి నక్తంచర్యకు రాక్షస స్త్రీ వలె రక్తమును స్వీకరించేటువంటిది అవుతున్నది. బలులను వేయువారు, క్షుద్ర పూజలను చేయువారు, ఆటవికులు, ఈ మొదలైనటువంటి వారు రక్తములను ఆనపబుర్రల్లో పట్టి ఉంచుట లోకప్రసిద్ధంగా కనపడుతూ ఉంటుంది. ఇట్టి తీరుగా ఒకే వస్తువు సజ్జన సహవాసము చేత ఉత్తమ స్థితిని, దుర్జన సహవాసము చేత నీచత్వమును పొందుతూ ఉంటుంది. బుద్ధి అనేది ఇతరులతోటి స్నేహము వలన వారి చేత ప్రభావితమై పరిణామము చెందుతూ ఉంట సహజముగా కనపడుతూ ఉంటుంది. కనుకనే హీయతే హిమతిస్తాత హీనై సహ సమాగమాత్ సమైశ్చ సమతామేతి విశిష్టైశ్చ విశిష్టతాం.

హీనులతోటి సహవాసం వలన బుద్ధి హీనత్వమును పొందుతూ ఉంటుంది. సజ్జనులతోటి సహవాసం చేత సమత్వమును కలిగి ఉంటుంది. విశిష్టులు అంటే గొప్పవారు అట్టివారితో సహవాసం వలన గొప్పతనమును పొందుతూ ఉంటుంది. కావున అట్టి మహానుభావులతో సమాగమము మాత్రమే అభిలషణీయం. దాని వలన సామాన్యుడు కూడా మహానుభావత సంపాదింపగలడు. కేవలము సజ్జన సహవాసమే కాదు, సజ్జనులను ఆశ్రయించు వారితో స్నేహము కూడా మహాఫలప్రదమవుతున్నది. అది ఎట్లంటే, ఒక మహాకవి చెప్పారు, అసజ్జన సజ్జన సంగి సంగాత్ కరోతి దుస్సాధ్య.

చీమ అనేది చాలా నీచ ప్రాణి. చంద్రుడు సర్వలోక మనోహరుడు. ఇట్టి చీమ చంద్రుని చేరుటకు శక్తి కలిగి ఉండదు. అట్టి చీమ పుష్పమును ఆశ్రయించి ఆ పుష్పము ద్వారా శంకరుని

0: సీమ అనేది చాలా నీచ ప్రాణి. చంద్రుడు సర్వలోక మనోహరుడు. ఇట్టి చీమ చంద్రుని చేరుటకు శక్తి కలిగి ఉండదు. అట్టి చీమ పుష్పమును ఆశ్రయించి ఆ పుష్పము ద్వారా శంకరుని శిరమును అలంకరించి అచ్చటనున్న చంద్రబింబమును చుంబించుచున్నదగుతోంది. ఇట్లు ఈ విషయంలో మహోన్నతుడుగు శంకరును ఆశ్రయించిన పుష్పముతోటి సహవాసము కలిగిన ఈ పిపీలిక అసాధ్యముకు చంద్రచుంబనమును సాధింపగలిగినది. కావున సజ్జన సహవాసులకు వారి సహవాసము కూడా మహోన్నతికి సాధకమవుతున్నది.
1: మీరు ఇంతవరకు శ్రీ చిర్రా ఊరి శ్రీరామశర్మ వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో భూమి తయారీ జాగ్రత్తలు అన్న అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: వానాకాలం వచ్చే ముందే మనము భూమిని సిద్ధం చేసుకుంటాం. మనం వేసుకోబోయేటువంటి పంటలకి ఏ రకంగా భూమి సిద్ధం చేసుకోవాలనేది కొంతవరకు మనకి అలవాటే. కాకపోతే చిన్న చిన్న మెలకువలు మనం పాటించినట్లయితే మనకి దిగుళ్ళు బాగా పెరుగుతాయి, అంతేకాకుండా సమస్యలు కూడా తగ్గుతాయి. సాధారణంగా మన భూమి తయారీ అనేది మనకున్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా ఈ తయారీలో మార్పులు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి ఏజెన్సీ ప్రాంతం తీసుకోండి, ఎత్తుపల్లాలు ఉంటాయి, వాళ్ళు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎప్పుడైనా సరే భూమి తయారు చేసుకునేటప్పుడు మనం వాళ్ళకు అడ్డంగా దున్నుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇలా అడ్డంగా దున్నుకోవటం వలన మనకి నీరు వేగంగా పారిపోకుండా అక్కడ ఆగటానికి, నిదానంగా ఆగటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే వాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా దున్నుకోవటం అనేది చేసుకోవాలి. ఇకపోతే మరీ వాలు ఎక్కువ ఉందనుకోండి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు ఒకే మన రైతు సోదరులు చేస్తూ ఉంటారు, ఈ మెట్ల మడులు అంటాం, ఈ టెర్రేసింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ మెట్ల మడుల్ని సిద్ధం చేసుకొని ఆ మెట్ల మడుల్లో కూడా మనం ముందు ఈ వేర్లు దృఢంగా ఉండేటువంటి గడ్డి జాతి మొక్కలను కనుక వేసుకోగలిగితే ఈ నీరు వేగంగా వెళ్ళేటప్పుడు ఆ మెట్ల మీద ఉన్నటువంటి మట్టి అంతా కొట్టుకుపోకుండా జాగ్రత్తగా పట్టి ఉంచుతాయి ఈ మొక్కలు. కాబట్టి ఈ పద్ధతిలో మనము భూమిని సిద్ధం చేసుకుంటే మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తుపల్లాలు ఉండి కొండ ప్రాంతాల్లో మరి ఈ పద్ధతిలో చేసుకుంటే, మైదాన ప్రాంతంలో మన పరిస్థితులు విడిగా ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ నీరు ఎప్పుడైతే మరి నిల్వ ఉండకుండా చేసుకుంటామో, సదరంగా చేసుకుంటామో, అప్పుడు అదనంగా ఉన్నటువంటి నీరు పక్కకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఏదన్నా అవసరమైనట్టయితే ఈ మురుగు కాలువలు మనం తీసిపెట్టుకున్నట్లయితే కనుక అదనంగా ఉన్నటువంటి నీరు బయటికి వెళ్ళే ఏర్పాటు చేసుకుంటాం. ఒకవేళ అది కనుక చేసుకోకపోతే, నీరు కనుక నిల్వ ఉంటే వేరుకుళ్ళు సమస్యలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మైదాన ప్రాంతంలో మనము దీనికి సంబంధించి జాగ్రత్త పడాలి. భూమి తయారీలో వీలైతే 30 మీటర్లకు ఒకసారి, అంటే మనకున్నటువంటి ప్రాంతాన్ని బట్టి వాలును బట్టి మనము ఒక ఈ మురికి నీరు బయటికి పోయేటువంటి సౌకర్యం పెట్టుకోవాలి. ఇకపోతే మనకున్నటువంటి నేలలు కూడా విభిన్నంగా ఉంటాయి. కొన్ని చోట్ల నల్లరేగడి నేలలు ఉంటాయి, కొన్ని చోట్ల ఎరుపుతో కూడినటువంటి మరి ఇసుక నేలలు ఉంటాయి, ఇలా రకరకాలు ఉంటాయి. ఇంకా నల్లరేగడి నేలలు అంటే మనకు తెలుసు, మామూలుగా వానబడితే నీటిని బాగా పట్టుంచుకునే శక్తి ఉంటుంది వీటికి. కాకపోతే ఎండినప్పుడు బాగా పగుళ్ళు కూడా

0: వస్తూ ఉంటాయి. ఏదేమైనా మనము ఈ నేలలకి బాగా ఈ లోతు దుక్కులు కనుక చేసుకోగలిగితే నీరు బాగా లోతుగా పట్టుకొని ఉంచుకునేటువంటి శక్తి రావడానికి అవకాశం ఉంది. ఇది వాన పడినప్పుడు మరీ ఎక్కువ బురద కాకముందే మనం గనక ఈ గొర్రుతోటి గనక మనము చేసుకొని విత్తనం వేసుకుంటే మనకు సులువుగా ఉంటుంది. ఇక ఎర్ర నేలలు, ఇసుక నేలలు ఇలాంటి నేలల్లో మనకి ముఖ్యంగా సేంద్రీకర్బణం పెంచుకోవాలి. సేంద్రీకర్బణం పెంచుకునేలాగా చేసుకోవటం, మనం దుక్కిలో ఒక 4 నుంచి 5 టన్నులు ఈ గెత్తం లాంటివి కనుక తోలుకోగలిగితే నేల మరి బాగా ఆరోగ్యంగా ఉంటుంది, పడ్డటువంటి నీరు నిలవ చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, తర్వాత మనకి భూగర్భ జలం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ విధంగా మనం జాగ్రత్త పడితే ఇసుక నేలల్లో ముఖ్యంగా ఎరుపు అలాగే ఇసుక నేలల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ఇకపోతే మనకున్నటువంటి పంటల వారీగా భూమి తయారీ గురించి మనం మాట్లాడుకుంటే, వరి పొలానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దమ్ము చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం వరి పొలంలో నీరు నిలగడతాం, ఆ నీరంతా కూడా కింది పొరలకు వెళ్ళిపోకుండా మనం 3-4 సార్లు కనుక దమ్ము చేసుకుంటే నీరు నిలబడుతుంది. అదే మనము సరాసరి పొడి ఇత్తనం చల్లేటువంటి వరి పద్ధతిలో మనము దున్నుకొని చదును చేసుకొని మనం వరి వేసుకుంటూ ఉంటాం. ఇక చిరుధాన్యాల సంగతి మనం మాట్లాడుకుంటే, చిరుధాన్య పంటలు వేసేటప్పుడు ఈ చిరుధాన్యాలు ఇత్తనాలు చాలా చాలా చిన్నవి కాబట్టి ఈ పెంకులు ఇవన్నీ కూడా అడ్డుపడకుండా జాగ్రత్తగా మనము వేసుకోవాలి, భూమిని సిద్ధం చేసుకోవాలి. ఇకపోతే మొక్కజొన్న సాగు చేస్తున్నాం అనుకోండి, మొక్కజొన్న సాగులో కానీ మనకి చెరుకులో కానీ అలాగే కొన్ని చోట్ల పత్తిలో కానీ మనము ఈ బోదెలు కాలవలు తీసుకుంటాం. ఈ బోదెలు కాలవలు తీసుకోవడం వలన ప్రయోజనం ఏంటంటే బోదెల మీద విత్తనం నాటుతాం, అప్పుడు మొక్క బాగా వస్తుంది, వేర్లు బాగా లోపలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాలవల ద్వారా మధ్య మధ్యలో మనం నీరు ఇచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో మనము మొక్కజొన్న చెరుకులో మనం చూసుకుంటాం. ఇక దుంప పంటల సంగతి చూసుకున్నట్లయితే కనుక దుంప పంటల్లో కింద దుంప బాగా పెరగాలి కాబట్టి ఎత్తు మడులు చేసుకోవాలి, భూమి గుల్లబారించుకున్నట్టు ఉండాలి, అప్పుడు మనకి ప్రయోజనాలు ఉంటాయి. ఏదేమైనా లోతు దుక్కులు మనం చేసుకోవటం, పచ్చి రొట్టె పంటలు వేసుకోవటం, భూసార పరీక్ష ఆధారంగా మనము భూమికి కావాల్సినటువంటి సారం ఇచ్చినట్లయితే మనకి భూమి మంచిగా తయారయ్యి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది.
1: వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం ప్రాంతం రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. ప్రాంతంలో చాలా చోట్ల భారీ వర్షం కురుస్తుంది. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం సంభవిస్తుంది. రాగల 48 గంటల్లో చాలా ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇంతకు మించిన మార్పేమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ 1 పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రింద పడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: My personal request to all our employees who are working here, don't be panic. We are with you. We are announcing 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsource employees, PF, gratuity, everything other than this 25 lakhs they will get. We decided to free education to all their family members. One family will get one permanent job, even who are working outsources. That family also will get one permanent job. In all other, whatever, by giving all assistance, we are going to give it.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడున్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్తాం జరిగింది. అయితే యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100, మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్

0: రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి 3 బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన 2 ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు 2 పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు.

సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: विंशत्यधिकद्विसहस्रतमवर्षस्य फार्मा एंड हेल्थ केयर इत्यस्य अन्ताराष्ट्रिय प्रदर्शन्याः पूर्वालोकन समारोहं च सम्बोधयन् इदमुक्तवान्। केन्द्रीय मंत्री जी किशन रेड्डी वर्यः अवदत् यत् नरेन्द्र मोदिनः सर्वकारस्य द्वादश वर्षेषु भारतस्य अंगार खनन क्षेत्रयोः महतीं परिवर्तनम् अभवत्। महिला क्रिकेट क्रीडायां यूनाइटेड किंगडम देशस्य कार्डिफ नगरे 28-2000 वर्षस्य आईसीसी महिला 20-20 विश्व चषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्टइंडीज दलं 26 धावनांकैः पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम् ప్రసార విశేషాలు వింటారు. ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట. ఇందులో ముందుగా భారతీయ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా ప్రాణత్యాగం చేసిన దినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. తర్వాత భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్జి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించి విషయాలు తెలుసుకుంటారు. నేటి మాటలో చివరిగా బీవీ పరమేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన కోసం కొన్ని విషయాలు వింటారు. తరువాత విశాఖపట్నంలోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి ఆ సంస్థ సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ నిట్టల శ్యామసుందర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. భక్తి సంగీతంలో భాగంగా కుమారి సి శ్రీశ్రుతి గారి గాత్రం, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి, చివరిగా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. నిర్వాహకులు ఐ సుబ్బారావు, విజయవాడ కేంద్రం నుండి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఇందులో లలిత మరియు హరిప్రియ గార్ల గాత్రయుగలం, వయోలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ బీవీఎస్ ప్రసాద్. 9:00 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం తిరిగి మళ్ళీ 10:30 వింటారు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధురిమ, 11:30 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, 12:10 మధుమంజరి, 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీ మల్లప్రగడ రామారావు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం వింటారు. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం విశ్వామిత్రుని పాత్రలో శ్రీ మజ్జి శ్రీశైలం గారు అందించే రంగస్థలి పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం శ్రీ పెదకోటి లక్ష్మణరావు. ఇక సాయంత్ర ప్రసారాల్లో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:00 సమాచారవాణి, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం. ఇందులో శ్రీమతి ఎస్ జానకి పాడిన లలిత గీతాలు వింటారు. అనంతరం ఫిట్నెస్ మంత్ర, చివరిగా వికాసంలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకుంటారు. 8:15 పల్లెసీమలు కార్యక్రమంలో సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, బిందు సేద్యం, తుంపర్ల సేద్య పద్ధతి వాడుకలో మెలకువలు అన్న అంశంపై అనకాపల్లి జిల్లా హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎంపీ శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం వింటారు. ఇతర అంశాలు కూడా వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయంతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. 8:00 స్వరమాలిక తిరిగి మళ్ళీ 9:30 వింటారు. 8:15

వరకు కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన, ఆశల జీవని ఆశయాల వాహిని అనే ప్రసంగ వ్యాసము వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 10 గంటలకు హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలనా కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన లాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ల కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకలకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీస్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీస్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు

0: కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsunderscore H5Dని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల FDA ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, LPG, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahayak కార్యదర్శి అపర్ణా శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ LPMSను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా LPMS ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

0: పర్ తేజ్పూర్ లీచి మొట్టమొదటి ఎగుమతి వడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ధి అథారిటీ సహకారంతో ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట. ముందుగా, ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా ప్రాణత్యాగ దినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బిర్సా ముండా జార్ఖండ్లోని కుంతి జిల్లా ఉల్లిహత్తు గ్రామంలో నవంబర్ 15, 1875 జన్మించారు. అప్పట్లో ఆచరణలో ఉన్న ముండా ప్రజల ఆచారం ప్రకారం ఆయన పుట్టినరోజును బట్టి పేరు పెట్టారు. ఈయన భారతీయ ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడు ముండా గిరిజన జాతికి చెందినవాడు. బిర్సా ముండా అమరవీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 9 జరుపుకుంటారు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, జార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారు. 22 వయసులోనే బ్రిటిషులపై యుద్ధం ప్రకటించారు. తద్వారా స్వాతంత్రయోద్యమ చరిత్రలోనే ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు. ఇతడి గౌరవార్థం భారత పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఈయన చిత్రపటం ఉంది. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక గిరిజన నాయకుడు బిర్సా ముండా. బిర్సా ముండా గుర్తుగా రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. బిర్సా ముండా జయంతిని భారత ప్రభుత్వం జనజాతీయ గౌరవ దివాస్గా ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. నేటి మాటలో తరువాత, భారత స్వాతంత్ర్య సమరయోధుడు ఎన్జి రంగా వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. భారత స్వాతంత్ర సమరయోధుడు, జాతీయవాది, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు అయిన ఎన్జి రంగా వర్ధంతి జూన్ 9 నిర్వహిస్తారు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. ఈయన 1900 నవంబర్ 7 గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. 1933 రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు. 1936 స్వామి సహజానంద సరస్వతితో కలిసి భారతీయ కిసాన్ సభను స్థాపించారు. జమీందారీ వ్యవస్థ పైన అలుపెరగని పోరాటం చేశారు. గ్రామీణ ప్రజల రుణ విముక్తికి మార్గాలను సూచించారు ఈయన. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి నిర్వహణలో 1937 రైతు రక్షణ యాత్ర పేరుతో ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు రంగా ప్రారంభించిన పాదయాత్ర 4 నెలల

0: పాటు కొనసాగి రైతాంగంలో చైతన్య స్ఫూర్తిని రగిలించింది. రైతాంగ ఆర్థిక పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపారు. ఈ చర్చల్లోని ముఖ్యాంశాలపై బాపు దీవెనలు అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరిచారు. ఆచార్య ఎన్జి రంగా 95 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో 1995 జూన్ 9వ తేదీన తుదిశ్వాస విడిచారు. నేటి మాటలో చివరిగా బివి పరమేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రముఖ గాంధేయవాది భగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బివి పరమేశ్వరరావు వర్ధంతి జూన్ 9న జరుపుకుంటారు. ఈయన విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో 1933 జనవరి 17న సోమన్న సీతారావమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే పూర్తి చేశారు. బివి పరమేశ్వరరావు మహిళల ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళా సంఘాలకు బీజం వేసినవాడు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ ద్వారానే గ్రామ స్వరాజ్యం సాధ్యమని భావించిన అతను నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, ఆర్థిక మంత్రి పివి నరసింహారావు తోడ్పాటుతో అప్పట్లోనే మహిళా సంఘాలకు బీజం వేశారు. నమ్మలేని నిజాలు, నా గ్రామ అనుభవాలు అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. ఈయన 2019 జూన్ 9న తుదిశ్వాస విడిచారు. నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో తరువాత విశాఖపట్నంలోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి ఆ సంస్థ సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ నిట్టల శ్యామ్సుందర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వారు నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విశాఖపట్నం నగరాల్లో ఎన్సీఎస్సీ కేంద్రాలు తమ సేవలను అందిస్తున్నాయి. మన విశాఖపట్నంలో ఉన్న నేషనల్ కెరియర్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రంలో సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు శ్రీ నిట్టల శ్యామ్సుందర్ గారు. వారిని ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ఆహ్వానించాం. వారిని అడిగి విశాఖపట్నంలో ఉన్న ఈ ఎన్సీఎస్సీ కేంద్రం ద్వారా ఎస్సీ ఎస్టీ యువతకు కల్పిస్తున్నటువంటి శిక్షణ ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నిట్టల శ్యామ్సుందర్ గారు.
2: నమస్కారం.
1: నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ అనేది విశాఖపట్నంలో ఎటువంటి సేవలను అందిస్తుంది, అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు లేకపోతే ఎస్సీ ఎస్టీ యువతకు ఎటువంటి శిక్షణను మీరు అందిస్తున్నారు, ఆ వివరాలు మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి సార్.
2: నమస్కారం అండి. ఇది ఎన్సీఎస్సీ ఫర్ ఎస్సీ ఎస్టీ యాక్చువల్గా 2018లో స్టార్ట్ అయింది. విశాఖపట్నంలో ఆల్ ఓవర్ ఇండియాలో ఇది 25th సెంటర్ అన్నమాట. ఇదివరకు హైదరాబాద్లో ఉండేది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 25th సెంటర్ విశాఖపట్నంలో ఏర్పడింది. విశాఖపట్నంలో కంచరపాలెంలో ఓల్డ్ ఐటీఐ క్యాంపస్ దగ్గర మా ఆఫీసు ఉంది. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళు పర్టికులర్గా ట్రైనింగ్ అవన్నీ ఇస్తూ ఉంటాం. బేసికల్గా ఇన్హౌస్ ట్రైనింగ్ అని మాకు క్యాంపస్లో ఇచ్చేది టైపింగ్, షార్ట్ హ్యాండ్ బేసిక్ కంప్యూటర్స్, ఈ మూడు మేము రెగ్యులర్గా ఇన్హౌస్ ఇస్తుంటాం. ఇది కాకుండా మేము జాబ్ డ్రైవ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ప్రతి నెల ఒక జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. దాంట్లో కంపెనీల నుంచి పిలుస్తూ ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా బేసికల్లీ మాకు ఏడాదికి రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి. 3 కోర్సెస్ ఎవ్రీ జూలై 1ని స్టార్ట్ అవుతుంది. ఆ కోర్సెస్ స్పెషల్ కోచింగ్ స్కీమ్ అంటారు దాన్ని. బేసికల్గా 1 ఇయర్ కోర్స్ అది. ఈ కోర్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి ఈ 1 ఇయర్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తాం. 2వ కోర్సు కంప్యూటర్ సాఫ్ట్వేర్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ వాళ్ళది, వాళ్ళు సెలెక్ట్ చేసిన ఇన్స్టిట్యూట్స్కి ఈ ట్రైనింగ్ ఇస్తారు. మా ద్వారానే క్యాండిడేట్స్ని పంపిస్తూ ఉంటాం. ఇది కాకుండా 3వ కోర్సు హార్డ్వేర్ ట్రైనింగ్. హార్డ్వేర్ టెక్నీషియన్గా ట్రైనింగ్ చేయడానికి సేమ్ అదే పద్ధతిలో నేషనల్ నీలిట్ వాళ్ళు కోర్సు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇది 3 ఇయర్లీ కోర్సెస్. ఇది కాకుండా కొత్త

0: ఈ ఏడాది నుంచి ఫౌండేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ని షార్ట్ టర్మ్ కోర్స్ కింద ఇచ్చాం. షార్ట్ టర్మ్ కోర్స్ అంటే ఈ కోర్సు 2 నెలలు మాత్రమే.
1: ఓకే సార్,
0: ఇది ఈ ఏడాది నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం.
2: మీ కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే.
0: అవునండి.
2: అయితే మీ కోర్సుల్లో చేరాలి అనేటటువంటి ఎస్సీ ఎస్టీ యువతకు ఉండవలసినటువంటి కనీస అర్హతలు ఆ వివరాలు చెప్పండి.
0: ఇప్పుడు ఫస్ట్ స్పెషల్ కోచింగ్ స్కీమ్ అన్నాను, దానికి మినిమం ఏజ్ 18 ఉండాలి. ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ ఏదైనా పర్వాలేదు, ఇంటర్మీడియట్ మినిమం ఉండాలి. క్వాలిఫికేషన్ 27 ఇయర్స్ వరకు తీసుకుంటాం. జూలై 1కి వాళ్ళు 27 కంప్లీట్ అవ్వకూడదు ఫస్ట్ కోర్సు. సెకండ్ కంప్యూటర్ కోర్సు 2 ఇంటికిను 3 ఇంటికిను సేమ్ 18 ఇయర్స్ మినిమం ఉండాలి. దానికి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, కాకపోతే ఏజ్ 30 ఇయర్స్ వరకు ఉంటుంది. దానికి
2: మ్యాక్సిమం
0: ఏజ్ 30 ఇయర్స్, దాని తర్వాత తీసుకోం. వీళ్ళకి బేసికల్గా ఇంటర్మీడియట్ ప్లస్ 2 12th స్టాండర్డ్ ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇది కాకుండా వాళ్ళ ఇన్కమ్ 3 లాక్స్ లోపల ఉండాలి.
2: అంటే వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు
0: ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ, అలాగే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఎస్సీయా ఎస్టీయా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ 2 కంపల్సరీ. ఇది కాకుండా మామూలుగా ఇంటర్మీడియట్ మార్క్షీటు, ఫోటోలు, బ్యాంక్ పాస్బుక్ కాపీ, ఆధార్ కార్డు.
2: అవునండి. ఈ వివరాలన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో
0: ఫిలప్ చేసి అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కాపీ ఇస్తే ఒకసారి వెరిఫికేషన్కి సర్టిఫికేట్స్ అన్నీ ఒకసారి తీసుకొస్తే వెరిఫై చేసేసి వాళ్ళకి అడ్మిషన్ ఇస్తాం.
2: సార్ శ్యామసుందర్ గారు, ఇప్పుడు మీ దగ్గర అడ్మిషన్ తీసుకున్న తర్వాత మీ దగ్గర శిక్షణలో చేరినటువంటి ఎస్సీ ఎస్టీ యువతకు మీరు కల్పిస్తున్నటువంటి సదుపాయాలు, అంటే వసతి సదుపాయాలు కానీ, స్టైఫండ్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, వాటి వివరాలు కూడా మన శ్రోతలతో పంచుకోండి సార్.
0: ఎవ్రీ మంత్ 1000 రూపీస్ స్టైఫండ్ ఇస్తాం, ఫ్రీ బుక్స్ ఇస్తాం. ఈ 2 తప్ప ఇంకేమి లేదు, బోర్డింగ్ లాడ్జింగ్ లేవు. సో బేసికల్గా వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటే హాస్టల్స్ అవన్నీ చూసుకుని వాళ్ళు ఉండాలి. సో బేసికల్లీ మంత్లీ ఇచ్చేది 1000 రూపీస్ పర్ మంత్, ప్లస్ ఫుల్ ఇయర్కి 1000 రూపీస్ బుక్స్ ఇవి ఇస్తాం.
2: అలాగే శ్యామసుందర్ గారు, ఇంకొకటి, ఈ విశాఖపట్నంలో ఉన్న మీ కేంద్రం యొక్క పరిధి ఎంతవరకు ఉందండి? అంటే జిల్లా స్థాయి వరకునా, లేకపోతే మన ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక 4 జిల్లాల వరకు అయినా పరిమితమా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఈ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందా?
0: ఇది స్టేట్కి ఒక ఆఫీసే ఉంది. ప్రతి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ స్టేట్కి ఒక్కొక్క ఆఫీస్ ఉంది. సో ఒక ఆఫీస్ ఉండడం వలన ఆ స్టేట్ అంతా వర్తిస్తుంది. మా ఆఫీస్ శ్రీకాకుళం తిరుపతి వరకు ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఒకటి హైదరాబాద్ ఒకటి ఉంది, నియరెస్ట్ వాళ్ళు ఏదనుకుంటే అది హైదరాబాద్కి వెళ్ళచ్చు, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు.
2: మన కేంద్రం అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి శిక్షణ అందిస్తుందా, లేకపోతే ఓన్లీ
0: ఇద్దరికి? అండి, ఇద్దరికి అందిస్తుంది.
2: సార్ ఇప్పుడు ఇంకొకటి, చాలా దూర ప్రాంతం నుంచి వస్తారు, ఎందుకు వస్తారు అంత దూరం నుంచి అంటే ఉపాధి అవకాశం చూపిస్తామనే ఆశే, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది మన జీవితంలో స్థిరపడతామన్న ఒక ఆశ వల్లే చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మీ దగ్గరకు వచ్చి విశాఖపట్నంలో ఉన్న ఎన్సీఎస్సీలో చేరి శిక్షణ విజయవంతంగా పూర్తి చేసి ఉద్యోగంలో ఒక లేదా ఒక మంచి ఉపాధి అవకాశం పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ సక్సెస్ స్టోరీస్ కూడా మాతో పంచుకోండి సార్.
0: కోర్సు అయ్యే టైంకి కోర్సు చివరిలో మేము కంపెనీస్ని పిలుస్తాం, ప్రైవేట్ కంపెనీస్ని వాళ్ళని పిలిచి జాబ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. ఇది కాకుండా మేము అందరినీ ఎంకరేజ్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ చేయమని చెప్తాం. పక్క నుండి అప్లికేషన్ కూడా ఫిలప్ చేయిస్తాం. సిన్సియర్గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎక్కడో అక్కడ వస్తుంది వాళ్ళకి. అది రాని వాళ్ళకి ప్రైవేట్ కంపెనీస్ని వాళ్ళు పిలిపిస్తాం, వాళ్ళ ద్వారా జాబ్ డ్రైవ్స్ కండక్ట్ చేసి డ్రైవ్స్ తీసుకుని దాన్ని సెలెక్ట్ చేయని వాళ్ళకి జాబ్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ ఇవ్వాలంటే అక్కడ వాళ్ళు వెళ్ళొచ్చు, ఆ ఒక ఆప్షన్ ఉంది. ఇది కాకుండా మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు 2022 నుంచి కోర్సులు స్టార్ట్ అయ్యాయి. చాలామంది జాయిన్ అయ్యారు. ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, అండ్ గవర్నమెంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ ఎగ్జామ్కి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రేడ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏపీ సచివాలయం వాళ్ళకి ఉన్నారు, ఎయిర్ ఇండియా, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, ఇలా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో ప్రతి ఏడాది కొంతమంది సెలెక్ట్ అవుతూ ఉంటారు. అది వాళ్ళ కృషిని బట్టి ఉంటుంది. కొంచెం ట్రైనింగ్ అయితే ఇస్తాం, కానీ కృషి మాత్రం వాళ్ళు చేయాల్సి వస్తుంటుంది.
2: అవును. ఈ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ టైం వరకు ఉంటుంది, ఆ వివరాలు చెప్పండి.
0: జనరల్గా వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ కాలేజీలో చదువుకునే వాళ్ళే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుకునేవాళ్ళు. వాళ్ళు జనరల్గా మార్నింగ్ కాలేజెస్ ఉంటాయి. సో మార్నింగ్ కాలేజెస్ అంటే ఆల్మోస్ట్ 3:00 ఓ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం.

0: జనాలను బట్టి ఎంతమంది వస్తున్నారు. కాలేజ్ వాళ్ళందరికీ 3:00 ఉంటుంది, లేదు 3:00 5:00 వరకు కాలేజ్ ఉన్న వాళ్ళకి 6:00 బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఇలా రెండు బ్యాచ్లు చేస్తూ ఉంటాం. ఆ రెండు బ్యాచ్లో ఏది వీలుంటే అది చేసుకోవచ్చు. 3:00 అనే పర్టికులర్ టైం లేదు, ఎర్లీగా మార్నింగ్ వస్తారంటే చాలామంది ఉంటే వాళ్ళ కోసం ఒక బ్యాచ్ తయారు చేస్తాం.
1: అంటే వీళ్ళకి శిక్షణ ఇవ్వడానికి మీ దగ్గర నైపుణ్యం కలిగినటువంటి టీచర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఉంటారా సార్? కోర్సుకు సంబంధించి బయట నుంచి రిక్రూట్ చేసుకోవడం అలా జరుగుతుంది?
0: ముందరగా చెప్పినట్టు మా ఇన్హౌస్ ట్రైనింగ్ అని ఉంది, అది మామూలుగా టైపింగ్ షార్ట్ హ్యాండ్ కంప్యూటర్ బేసిక్ చెప్తాం. ఈ మూడు కోర్సులు ఏదని చెప్తున్నాను అవి అవుట్సోర్సింగ్ చేస్తాం, లోకల్గా మంచి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇస్తాం. వీళ్ళు ఇంతమంది ఉన్నారు మీరు ట్రైనింగ్ చెప్పాలని చెప్పి వాళ్ళకి, సో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న టీచర్స్ ఉన్న వాళ్ళకే ఇస్తాం మేము. సో వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్తూ ఉండాలి రోజు.
1: ఓకే ఓకే. సంవత్సరానికి ఇన్ని సీట్లు అని చెప్పి ఏదైనా ఒక లిమిటేషన్ ఉందండి? లేకపోతే ఎంతమంది అర్హులు వస్తే అంతమందికి మీరు శిక్షణ ప్రొవైడ్ చేసేటటువంటి అవకాశం ఉందా?
0: సంవత్సరానికి లిమిటెడ్ సీట్స్ అండి, బడ్జెట్ చూసి మా హెడ్ క్వార్టర్స్ వాళ్ళు లిమిటెడ్ సీట్స్ అలాట్ చేస్తారు. ఆ అలాట్మెంట్ సీట్ని బట్టి మేము రిక్రూట్మెంట్ తీసుకుంటాం. ఈ ఏడాది పర్టికులర్గా మాకు స్పెషల్ కోచింగ్ 100 సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, సాఫ్ట్వేర్కి 80 సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, హార్డ్వేర్కి 25 సీట్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్కి 30 సీట్స్. సో ఈ దీని ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు వాళ్ళని తీసుకుంటాం.
1: ఓకే. సో అంటే ఎటువంటి ఎంపిక పరీక్ష ఉండదు?
0: పరీక్ష ఎక్కువ మంది జనాలు వస్తే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ తీసి దాన్ని బట్టి చేస్తాం.
1: అంటే ప్రస్తుతానికి ముందుగా ఎవరైతే అప్లై
0: చేస్తారో వాళ్ళకి మాక్సిమం ఇచ్చేస్తాం,
1: వాళ్ళకి మాక్సిమం సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది సార్. మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఒక ఎస్సీ లేదా ఎస్టీ వర్గానికి చెందినటువంటి విద్యార్థి శిక్షణలో చేరాలి అని అంటే అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి సార్?
0: యాక్చువల్గా ఒకటి అండి, మా ఆఫీస్కి వస్తే అవైలబుల్ ఉంటాయని చేయొచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ ఉంది, ఎన్సీఎస్ వెబ్సైట్ ఉంది, నేషనల్ కెరియర్ సర్వీస్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో దొరుకుతాయి. అది కాకుండా dge.gov.in అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోనూ దొరుకుతాయి. ఇవి కాకుండా డీటెయిల్స్ ఏంటంటే 2 ఫోటోలు కావాల్సి వస్తుంది, కోర్సులకి 2 ఫోటోలు, 12th మార్క్షీటు, ఇంటర్మీడియట్ మార్క్షీటు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ తీసుకొచ్చి ఇస్తే మేము చేస్తాం. లేదా దూరం ఉన్నారు రావడం కుదరదు, తర్వాత జాయిన్ అవ్వడానికి వస్తాము అంటే ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. ఈమెయిల్ ద్వారా ncsc.vizag@gmail.com ఈమెయిల్ చేస్తే, అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిలప్ చేసి ఈమెయిల్ చేస్తే మేము నోట్ చేసుకుని పెట్టుకుంటాం. అడ్మిషన్ టైంలో ఒకసారి రావాల్సి వస్తుంది, సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని రావాల్సి వస్తుంది, వస్తే అడ్మిషన్ ఇస్తాం.
1: అంటే మరింత సమాచారం కోరేవారు మీ ఆఫీస్ని ఏ సమయాల్లో సంప్రదించవచ్చు, ఎవరిని సంప్రదించవచ్చు, ఆ వివరాలు కూడా చెప్పండి శ్యామ్ సుందర్ గారు.
0: వారానికి 5 డేస్ మండే టు ఫ్రైడే 9:30 to 6 మా ఆఫీస్ తెరిచే ఉంటుంది. ఏ టైంలోనే రావచ్చు, ఆఫీస్లో ఎవరినైనా కలిస్తే ఎవరైనా మీకు గైడ్ చేస్తారు, డీటెయిల్స్ చెప్తారు.
1: మీ దగ్గర చేరినటువంటి ఎస్సీ ఎస్టీ యువతకి శిక్షణ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు మాటల్లో అన్నారు మేము ఎవ్రీ మంత్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తాము, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని. ఆ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మీ దగ్గర శిక్షణ తీసుకున్నటువంటి వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందా, లేకపోతే కాలేజెస్లో డిగ్రీ చదువుకున్నటువంటి బయట వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయవచ్చా, ఆ వివరాలు చెప్పండి.
0: ఇది బేసికల్గా ట్రైనింగ్ అవుతున్న వాళ్ళకి సపరేట్గా ఒక రిక్రూట్మెంట్ చేస్తాం, ప్రతి నెల మేము మా ఆఫీస్లో చేస్తూ ఉంటాం రిక్రూట్మెంట్ డ్రైవ్, అది మాత్రం అందరికీ చేస్తాం.
1: అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమేనా లేకపోతే?
0: లేదు, అందరికీ. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాం, అది అందరికీ వర్తిస్తుంది. ఏదైతే కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్గా ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ కోర్స్ ఎండింగ్లో ఉంటుంది.
1: చాలా సంతోషం సార్, చాలా చక్కని సమాచారం తెలియజేశారు. విన్నారు కదండి, ఈరోజు మన కార్యక్రమం ద్వారా విశాఖపట్నంలోని నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ అందిస్తున్నటువంటి శిక్షణ మరియు ఉపాధి అవకాశాల గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి అత్యంత అమూల్యమైనటువంటి సమాచారాన్ని తెలియజేశారు. నిట్టల్ శ్యామ్ సుందర్ గారు, మీకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు విశాఖపట్నంలోని నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేంద్రం అందిస్తున్న సేవల గురించి ఆ సంస్థ సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ నిట్టల శ్యామ్ సుందర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఉదయ సమీరాల్లో ఇప్పుడు భక్తి సంగీతం.

సంగీతం. ఇందులో గానం కుమారి సి శ్రీశ్రుతి, వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. ముందుగా శంకరాభరణ రాగంలో భద్రాచల రామదాసు కీర్తన, రామభద్రరార ఆదితాళం వింటారు.

తరువాత త్యాగరాజస్వామివారి రచన భైరవీరాగంలో రామకోదండరామ ఆదితాళం.

చివరిగా ఎంత మాత్రమున్నా రాగమాలికలో అన్నమాచార్య రచన మిశ్రచాపు తాళం.

0: మీరు ఇంతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి సి శ్రీ శృతి గారి గానం విన్నారు. వయోలిన్ శ్రీ హెచ్ రామచరణ్, మృదంగం శ్రీ ఏ ఆనంద్ శ్రీహరి. ఉదయ సమీరాల్లో తరువాత
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ సమీరాల్లో తరువాత పుష్పాంజలి. ముందుగా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి శైలజ, బృందం.

మీరు ఇంతవరకు ఉదయ సమీరాలు కార్యక్రమం విన్నారు. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి పశ్చిమ గోదావరి జిల్లా సమాచారాలకి వింటారు. రచన శ్రీ ఐ సుబ్బారావు.
1: పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మే 5వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా మొక్కలు నాటి, సీడ్ బాల్స్ వినియోగం, సైకిల్ ర్యాలీలు ఘనంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోను, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూన్ 2వ తేదీన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మే 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ది చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హతగలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం SIRను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతోపాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెదమైనవానిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం, సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు, ఆకాశవాణి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో లలిత మరియు హరిప్రియ గార్ల గాత్రయుగలం వింటారు. వయోలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్. ముందుగా నాద బ్రహ్మరాగంలో మాచు కృష్ణ అయ్యర్ రచన నాదబ్రహ్మ ఆదితాళం.

గార్ల గాత్రయుగలం వింటారు. వయోలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్. ముందుగా నాద బ్రహ్మరాగంలో మాచు కృష్ణ అయ్యర్ రచన నాదబ్రహ్మ ఆదితాళం.

తర్వాత భజరే మానస సుగుణభూషణి రాగం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రచన రూపకతాళం.

పదారవిందములే ప్రణవప్రియ రాగంలో ఓగిరాల వీర రాఘవ శర్మ సాహిత్యం ఆదితాళం.

చివరిగా అమృతవాహిని రాగంలో శ్రీరామ పాదమా త్యాగరాజస్వామివారి సాహిత్యం ఆదితాళం.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమం విన్నారు. ఇందులో లలిత మరియు హరిప్రియ గారుల గాత్రయుగలం, వయోలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన నంబర్లు 2727244 2727288 కోడ్ 0897.

0: 1 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్.
1: హలో.
2: హలో అక్క.
1: చెప్పండి, మీ పేరు?
2: నా పేరు బబ్లు.
1: బబ్లు గారు చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
2: ఈశ్వర్ సినిమా నుంచి గుండెలో వానవా చిలిచిలక శ్వాసలో కోరిక విన్నావుగా.
1: ఓకే అండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్కారం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు కార్తీ అప్పారావు, సింగరకోట తుమ్మలపల్లి వారి.
0: చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: భక్త తుకార్ నుండి సరి సరి అని పాట.
0: ఓకే అండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో,
0: చెప్పండి,
1: నమస్తే
0: మీ
1: మేడం.
0: పేరు?
1: సూర్య కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే మేడం.
0: అవునండి. ఏం పాటకు వినాలనుకుంటున్నారు?
1: పెళ్లి పందిరి మూవీలో నే సమా ఇద్దరిలో ఒకటి లేవమ్మా. మనందరం ఫ్రెండ్స్ కదా, ఏ ఐఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం జీ.
0: థ్యాంక్
1: నమస్తే.
0: యూ.
1: శ్రీరామ్.
0: నమస్తే అండి.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: లోకల్లో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి?
1: బుగ్గ మీద వెచ్చని సిగ్గు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్తే మేడం.
3: నమస్తే అండి. మీ పేరు?
4: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల వీధి నుంచి మాట్లాడుతున్నానండి.
3: ఏం పాట వినాలనుకుంటున్నారు?
4: మాకు పాండురంగ మార్చే సినిమా నుంచి ఘంటసాల గారి పాడారమ్మ, అమ్మాను అరిచిన ఆలకించలమ్మ పాట, ఇది వంగా సూర్యప్రకాశ్ బిక్కవల్లు ముర్కూరు వెంకట కాకినాడ వారి గురించి మంచి పాట.
3: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
4: థ్యాంక్ యూ అమ్మా.
3: థ్యాంక్ యూ అండి.

அம்மா நான்

0: 엄마, 나나, 엄마.
1: హలో
2: హలో హలో నమస్తే అండి, నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
1: నమస్తే అండి, ఏం పాట కావాలి?
2: కుంతిపుత్రుడి నుంచి లేలే బాబా లేవు అని పాట కావాలి.
1: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్. ఆకాశవాణి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేము వనస్థలిపురం హైదరాబాద్ కాలింగ్ ఫ్రమ్ బాలాజీ.
0: ఓకేనండి. ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో వెలుగు రేఖల వారు ఆ పాట ప్రసారం చేయండి.
0: ఓకేనండి. మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో హలో హలో, సరిగ్గా మాట్లాడండి.
4: హలో,
3: మీ పేరు? హలో
4: హలో,
3: మీ పేరు చెప్పండి.
4: హలో
3: హలో,
4: నేను
3: ఏ సినిమాలో పాట కావాలండి? ఓకేనండి, ఏ సినిమాలో పాట? ఓకేనండి, పాట వస్తుంది, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌడపాలి వీధి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: మాకు రేచుక్క పగడుతుక్క సినిమా నుంచి ఘంటసాల గారు సుశీల గారు పాడారు అమ్మా, కాదా అవునా అవునా కాదా, ఆ పాట వినిపించండి.
0: ఓకేనండి.
1: ప్రకారం దుఃఖబోళ్ళు ముక్కూరు వెంకట కాకినాడ వాళ్ళ గురించి అమ్మ పాట
0: మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
2: కాదా

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: అండ్ శుభోదయం. నా పేరు
0: ఓకే, ఏం
1: కళ్యాణి.
0: పాట?
1: వైద్య మేడం గారు, ఒక్కసారి ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు చేస్తున్నారండి, చూసుకోండి.
0: ఓకేనండి,
1: లైన్ కావాలి కదా.
0: ఓకేనండి. మీరేం పాట వినాలనుకుంటున్నారు?
1: చెట్టుచంద్రపేటలోది అల్లబిల్లి. నా పేరు కళ్యాణి, వైద్య మురళి నేను చేస్తున్నానండి.
0: ఓకే కళ్యాణి గారు, చెప్పండి.
1: చెట్టుచంద్రపేట అల్లబిల్లి కల్ల పాట ఇదండి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: హలో.
11: హలో, నమస్తే మేడం.
10: నమస్తే అండి. మీ పేరు?
11: నా పేరు తెలిజల పద్మావతి మేడం, విజయనగరం మాట్లాడుతున్నాను.
10: పద్మ గారు చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
11: గుండమ్మ కథ సినిమాలో అది చల్లగా వీసే చల్లగా, ఆ పిల్లగాలకు ఆ పాట కాదు.
10: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
11: నమస్తే మేడం.

0: హలో
1: హలో నమస్తే మా గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాలప్పన్నాడమ్మా.
0: ఓకేనండి, ఏం పాట కావాలి?
1: ప్రేమాభిషేకంలో కోటప్పు కొండకు వస్తానని మొక్కుకున్నా.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ప్రసాదరావు, బౌరి ప్రసాదరావు.
0: ఓకేనండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: సైంకృష్ణ నుంచి సిగ్గు పూ బంతి అని కావాలండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: పాటల పల్లకి ఫోన్ ఇన్లే విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 10:15 తర్వాత వినొచ్చు. సమయం 10:00, ప్రకటించిన అంశం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రీలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు.
2: ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగా భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది.

0: వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం, అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమం చేస్తుంది, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21 తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: When we do yoga, we feel physically fit, mentally calm, and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others, and with nature.
0: జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,
1: యోగా కమ్స్ ఫ్రమ్ ఇండియా. And it is a

0: very old tradition, but like all ancient Indian tradition, it is also living and dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. Yoga is portable. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying. It is for everyone, for all ethnicities, for all faiths, and for all cultures. Yoga is truly universal.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
2: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
1: ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2000 నుంచి 3000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లాస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై

0: 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారి కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 2 గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2,44,00,000 మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1,91,00,000 మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 133,000 వేదికలపై 153,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2,18,00,000 మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరముంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891272744, మరొక ఫోన్ నెంబర్ 0891272788.

0: हेलो हेलो हेलो, गुड
1: गुड मॉर्निंग मैडम। मैं
0: मॉर्निंग एंडी. మీ పేరు?
1: పేరు రాజేంద్ర కుమార్ కాకినాడ నుండి గోల్ని మేడం।
0: ఓకే అండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: అది అల్లుడు గారు మొదటి పూలు ఆ పాట ఉంది కదమ్మా, మొదటి పూలు ఆ పాట కావాలండి।
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం।
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: ఆలయమేల అర్చనలేల పాట కావాలి మేడం.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి. మీ పేరు?
1: నా పేరు రాజండి. కాకినాడ జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, మీరు ఏం పార్ట్ కావాలనుకుంటున్నారు?
1: జీవిత చక్రం అండి.
0: జీవిత చక్రంలో
1: కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్న సాంగ్ అండి.
0: ఓకేనండి. మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: శంకర్ అండి, జగదంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, మీరేం పాట వినాలనుకుంటున్నారు?
1: అబ్బాయిలోని నామగుడి బ్రహ్మచారి పాట ప్రచారం చేయండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది.
1: మాకోసం.
0: ఓకేనండి, వినండి.
1: నమస్తే.
0: నమస్తే.
2: రంగమత్త, అనసూయక్క, సీతమ్మదన, చెల్లాయమ్మ, ఇది విన్నారా?
3: ఏమిటే,
2: కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్కి పెళ్లి కాలేదు.
3: అలాగా, అయితే మా మనవరాలని ఇచ్చి చేస్తాను.
2: మనవరాలకి ఇచ్చి చేస్తావా? పోనీ నువ్వే చేసుకోకూడదు.
3: మా ముసలోడు ఒప్పుకోడేమో అనే
2: సిగ్గు లేకపోతే సరే, వాడు నా మొగడు.

0: సోదమ్మా సోదమ్మా, ఎలా ఉంది మా జంట?
1: జంట అది ఇప్పు పూల పంట.
0: అయితే మా పెళ్ళెప్పుడంట?
1: చెబుతాను చెబుతాను. కంచిగా మార్చి మధురమీనాచ్చి బెజవాడ కనక దొరకమీనా ఇరుగోయకునా నీ పక్కనున్న బోడుగాడి నిన్నెదుక్కుంటా వచ్చిన యాడగాడు ఈడే నీ మెల్లో తాడి తడతాడు, నీ ఒళ్ళో తల పెడతాడు, నీ ఊపుకు బగ్గం వేస్తాడు,

0: నువ్వా నువ్వా నువ్వా
1: అవునోయ్ చెవిలో పువ్వా పెట్టు మరీ పెళ్లి ముహూర్తం
0: పెడతా పెడతా చూసి మరీ పెడతా స్వస్తి స్త్రీ ప్రజాపతి నామ
1: ప్రజాపతి అలోపతి హోమియోపతి ఏమిటి సుత్తి ముందు ఈ పతి సంగతి చెప్పు
0: వస్తున్నా వస్తున్నా వైశాఖ మాసే శుక్లపక్షే ఏకాదశి నాటి రాత్రి 9 గడియల 19 గడియలకు
1: గడియా అయితే వేసేసుకుంటాం
0: వేసుకుందురు గాని వేసుకుందురు గాని వేసుకోవడానికి వేరే ముహూర్తం ఉంది
1: ముహూర్తమా మూలక్కాయా

0: హలో,
1: హలో,
0: చెప్పండి, మీ పేరు?
1: మా పేరు నడుపూరి వసంత అండి.
0: ఎక్కడి నుంచి?
1: నాయుడు తోటనండి మేడం.
0: ఓకేనండి. ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: ఒంటరి మూవీలో చెప్పాలని ఉంది సాంగ్ అండి.
0: ఓకే
1: ఇది నా మనవరాలు త్రిషికకి అంకితం అండి సాంగ్.
0: ఓకేనండి. మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి. మీ పేరు?
1: ఇలిజన్ శంకర్ రావు.
0: ఓకేనండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: ధర్మదాస నుంచి ఓనా అన్న అనే పాట ఉందా?
0: ఓకేనండి,
1: విజయనాథ్ మాట్లాడుతున్నాను. తెలియజేశంకర్ రావు.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: చెప్పండి, మీ పేరు?
1: నా పేరు మణికంఠ అండి, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఓకేనండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: రక్త సంబంధం అండి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే.

0: హలో
1: హలో మేడం, నమస్తే.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు చంద్ర, సింహపూర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి. యమగోళి సినిమాలో ఆడవే అందాల స్వభావం అనే పాట.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

వసీ అపురూప సౌందర్య రాశి ఏడి నీ నయన మనోహర నపద సలాస్యం ఏడి నీ త్రిభువన మోహన రూప విలాసం

0: హలో,
1: ఓ నమస్కారం అండి.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మాదిపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: వయో వరం గీసిత్రమండి.
0: ఏం పాట వినాలనుకుంటున్నారండి?
1: ఆకాశం ఎందుకో పచ్చబడ్డది.
0: ఓకేనండి, మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

ఇప్పటి వరకు మీరు పాటల పల్లకి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. ఇప్పుడు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా మాయాబజార్ చిత్రంలోని ఆహనా పెళ్ళంట ఈ పాట వింటారు. ఈ పాటకి పింగళి నాగేంద్రరావు సాహిత్యం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం, పాడినవారు ఘంటసాల మరియు పి సుశీల. క్షమించండి, సంగీతం ఘంటసాల.

మాయాబజార్ చిత్రంలోని అహనా పిల్లంట ఈ పాట విన్నారు. ఇప్పుడు మోగ మనసులు చిత్రంలోని గోదారి గట్టుంది గట్టు మీద పెట్టుంది ఈ పాట వింటారు. ఈ పాటకి కేవి మహదేవన్ సంగీతం, దాశరథి గీతరచయిత, పాడినవారు పి సుశీలా.

మూగ మనసులు చిత్రంలోని ఈ పాట విన్నారు. ఇప్పుడు ప్రేమ్ నగర్ చిత్రంలోని కడవిత్తుకొచ్చింది కన్నెపిల్ల ఈ పాట వింటారు. ఈ పాటకి కేవి మహదేవన్ సంగీతం, ఆత్రేయ గీతరచయిత, పాడినవారు ఘంటసాల పి. సుశీల.

ఇప్పుడు 16 ఏళ్ల వయసు చిత్రంలోని సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ ఈ పాట వింటారు. ఈ పాటకి ఇళయరాజే సంగీతం, పాడినవారు ఎస్ జానకి.

తోటరాముడు చిత్రంలోని ఓ బంగారు రంగుల చిలక పలకవే ఈ పాట వింటారు. ఈ పాటకి చక్రవర్తి సంగీతం, వేటూరి రచన, గానం ఎస్పి బాలు, పి సుశీల.

ఇంటింటి రామాయణం చిత్రం నుంచి పాట వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. సంగీతం రాజన్ నాగేంద్ర. రచన వేటూరి సుందరామూర్తి.

మరో చరిత్ర చిత్రం నుంచి పాట వింటారు. పాడినవారు కమల్ హాసన్, పి సుశీల, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచయిత ఆచార్య ఆత్రేయ.

సింహాసనం చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు రాజ్ సీతారాం, పి సుశీల. సంగీతం బాపిలహరి, రచన ఆచార్య ఆత్రేయ.

ప్రేమాభిషేకం చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సంగీతం చక్రవర్తి, రచన ఆత్రేయ.

రాముని మించిన రాముడు చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. సంగీతం టి చలపతిరావు. రచన సి నారాయణరెడ్డి.

దసరా బుల్లోడు చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు ఘంటసాల, పి సుశీల. రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: దానవీర స్వరకర్ణ చిత్రంలోని పాట వింటారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచన సి నారాయణరెడ్డి. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.
1: చిత్రం

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. వార్తలు అనంతరం సంధ్యారాగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాప్రగడ రామారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి గారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిలిం సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల

దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అణగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ LPMSను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా LPMS ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో LPMS ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ PMSME 10 సంవత్సరాల అమలును

పురస్కరించుకొని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పిఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం రక్షణ అందించేందుకు పిఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన సమగ్రమైన నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు.

0: సిద్ధం చేసేందుకు, సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయు భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో, పశ్చిమ రాజస్థాన్, విదర్భలో ఈరోజు వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగం. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ మల్లాప్రగడ రామారావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి సంధ్యారాగం కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత, వ్యాసకర్త, సామాజికవేత్త అయినటువంటి శ్రీ మల్లాప్రగడ రామారావు గారిని ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించుకున్నాం. శ్రీ మల్లాప్రగడ రామారావు గారితో మాట్లాడి వారి అనుభవాల నుండి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మల్లాప్రగడ రామారావు గారు.
3: నమస్కారం దిలీప్ గారు.
2: మల్లాప్రగడ రామారావు గారు అంటే సుప్రసిద్ధ కథా రచయితగా అందరికీ సుపరిచితులు. అలాగే ఇటీవల కాలంలో అనేక వర్ధమాన అంశాలపై, సాంఘిక రాజకీయ అంశాలపై మీదైనటువంటి లోతైన విశ్లేషణతో అనేక వ్యాసాలు కూడా రాస్తూ వ్యాసకర్తగా కూడా పాఠకుల దృష్టిలో మీరు సుపరిచితులే. మొదటిగా మన కార్యక్రమంలో మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, అలాగే మీ కుటుంబ నేపథ్యం, ఆ వివరాలు మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి సార్.
3: నేను పుట్టడమేమో అనకాపల్లిలో. మా నాన్నగారు అక్కడ ఉద్యోగం చేసేవారు, కానీ అక్కడ 3 సంవత్సరాల వరకు ఉన్నాం. నేను 3/11/47 జన్మించాను. కానీ ఎస్ఎస్ఎల్సి పరీక్షలప్పుడు నా వయసు సరిపోదని చెప్పి మా హెడ్ మాస్టర్ గారు దాన్ని 12/2/46 మార్చారు. అంచేత నా జన్మ తేదీ ఎప్పుడు ఎవరు అడిగినా 2/12/46 చెప్తాను. వాస్తవంగా 3/11/47. తర్వాత మా నాన్నగారు ఉద్యోగం వదిలేశారు. ఆయన పేరు మల్లాప్రగడ సూర్యారావు. విజయనగరం జిల్లాలో ఆ రోజుల్లో 16 గ్రామాలలో గురువుగారిని సంబోధించేవారు ఆయన్ని. ఆయన గాంధీ గారి సామాజిక సేవా కార్యకర్తగానే ఉన్నారు. ఆయన రాజకీయాల జోలికి వెళ్లకుండా గ్రామాభిధానికి కృషి చేశారు. ఆయన తెరలవనే గ్రామంలో ఆయన గురించి మా భూములనే ఇంకో ఊరిలో ఉండేవి వదిలేసి తెరలవనే గ్రామం కేంద్రంగా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు. అందువల్ల మా తాతగారు దూరంగా ఉండలేక నేను 1st ఫారం చదువుతున్నప్పుడు తీసుకొచ్చి తెరలాం కుటుంబం మార్చే మేము. ఆ తెరలాం గ్రామంలో పశువుల ఆసుపత్రి కానీ, సర్వజన ఆసుపత్రి కానీ, సహకార సంఘం కానీ, ఆ రోజుల్లోనే కుష్ఠరోగులు సేవ చేసే అవకాశం కానీ మా నాన్నగారు కల్పించారు. ఆయన మా ఇంటికి 2 వివి గిరిగారు కూడా వచ్చారు. గౌతమ్ లచ్చన్ గారు, బెండు కోరమన్న గారు మా నాన్నగారు మంచి స్నేహితులు. నీలం సంజీరెడ్డి గారి చేత మా ఊర్లో ఆసుపత్రి ప్రారంభింపు చేశారు నాన్నగారు. ఏ తగువులైనా సరే మా నాన్నగారు గురువుగారు తీర్చేవారు. న్యాయంగా వెళ్ళేవారు కాబట్టి ఊరు వాళ్ళు అంగీకరించేవారు. ఆ ఊరే కాకుండా చుట్టుపక్కల 16 గ్రామాల్లో ఆయనకి పేరు ఉండేది. ఆయన జీవితంలోని రాజభోగం అయిపోయింది. తర్వాత చాలా అవస్థపడ్డాం. మా 2 అక్కయ్య నన్ను చదివించింది ఉద్యోగం చేస్తూ.
2: మీ తల్లిగారు?
3: మా అమ్మాయి గృహిణి, సాధారణ గృహిణి, మంచితనానికి మారుపేరు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం, మరుదులు, ఆడబడుచులు, తర్వాత ఇప్పుడు వారాలు పెళ్ళి

0: రావడంలో మీకు తెలిసి ఉంటుంది, ఆ రోజుల్లోని అవకాశం లేని వాడు చదువుకునేటప్పుడు ఒక గ్రామంలో ఉంటే 4 ఇళ్ళల్లో భోజనాలు పెట్టేవారు వాళ్ళకి. అలా వాళ్ళు కూడా ఉండేవారు. మా మేనత్త, మా అన్నమావ గారి పిల్లలు, మా చిన్నాన్నగారి పిల్లలు అందరినీ బాగా చూసుకునేది. ఎప్పుడూ కూడా ఆమె ఒకటే చింత ఏంటంటే కొడుకుల పట్ల పిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఏమి కనబరచలేకపోయేదాం పాపం. అది అప్పుడప్పుడు అనుకునేదేమో నాకు తెలియదు, కానీ ఇంకేం లేదు. మా నాన్నగారు నీడలాగే ఉండేది, మా నాన్నగారు ఉండేది తక్కువ. నాకేమైనా ప్రేమ అభిమానం పొందానంటే మా తాతయ్య గారి వల్ల. మల్లాపురం గురునాథరావు గారు ఆయన, ఆయన ఉద్యోగం మానేశారు. కాకినాడలో పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసేవారు ఆయన. ఆయన సూపరింటెండెంట్ పిలిచినప్పుడు ఈయన కూర్చోమనలే. ఈయన అప్పుడు ఎఫ్ఏ చదువుకున్నారు, ఎఫ్ఏ పాస్ అయ్యారు. ఒక్కడే కొడుకు మా నాన్నగారు. ఏ నాకు ఉద్యోగం ఏంటి, భూములు ఉన్నాయి, ఉద్యోగం ఎందుకు నాకని మానేశారు. తర్వాత ఆయన మళ్ళీ ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. మా తాతయ్య గారు ఉన్న వాళ్ళు నష్టం జరగలేదు మాకు, ఆయన సమర్థుడు. ఇప్పుడైతే మా నాన్నగారు అటు పక్క వెళ్ళడం మానేశారు. ఆ కారణం కూడా మేము దెబ్బతిన్నాం.
1: మీ అన్నదమ్ములు, సోదరిమణులు ఎంతమంది ఉన్నారు మీరు?
0: నాకు అన్నదమ్ములు అందరూ చనిపోయారు, ఒక్కడే మిగిలే నేను. అక్క చెల్లెళ్ళేమో ముగ్గురు ఉండేవారు నాకు పెద్ద వయసుకల్ల, అందులో ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. పెద్ద ఆవిడ చనిపోయినారు. వాళ్ళు కూడా మంచి స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చినారు. మా బావగారు ఆయన సిబిఐలో ఎడిషనల్ లీగల్ అడ్వైజర్గా పనిచేశారు. వాళ్ళ పిల్లలంతా బాగున్నారు. మాదేంటంటే పడి లేచిన కెరటం లేక అందరూ బాగుపడ్డాం. మళ్ళీ నేను చదువుకున్న తర్వాత ఏవిఎన్ కాలేజీలో చదువుకున్నాను. ఏవిఎన్ కాలేజీలో ఎందుకంటే మా చిన్నాన్నగారు ఊళ్ళో ఉండేవారు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి చదువుకున్నాను. ఏవో కారణాల వల్ల అమ్మ మళ్ళీ హాస్టల్లో చేరాను. హాస్టల్ కూడా చదువుకున్నాను. ఒకే ఒక్కరు మా బ్యాచ్లో బీఏ కామ్ చదువుతున్నాయి త్రినాథరావు అని, ఆయన సెకండ్ క్లాస్ వచ్చింది. మొత్తం కాలేజీలో బీఎస్సీ బీఏ బీకామ్ స్టూడెంట్స్లో ఆయన చాలా నిజాయితీ పరుడైన రిజిస్ట్రార్ ఆఫీస్లో పనిచేశాడు. నిజాయితీగా పనిచేశాడు ఆయన.
1: అప్పట్లో పాస్ అవ్వడమే గొప్పగా ఉండేది సార్. అంటే అప్పుడు విద్యా విధానం కూడా అంత గట్టిగా ఉండేది.
0: పాఠాలు వినేవాళ్ళం కాదు. స్వామినాథన్ గారు ఇంగ్లీష్ లెక్చర్ ఉండేవారు. అంటే కాలేజ్ గురించి ఒక మాట చెప్పి ఆపేస్తాను.
1: చెప్పండి చెప్పండి.
0: ఆయన మామూలుగా ఏమో చదువుకున్నారు. డాక్టర్ స్వామినాథన్ అని బోర్డు మీద రాశారు. ఆయన ఐఎమ్ నాట్ పిహెచ్డీ హోల్డర్, మీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎవరు రాశారు చెప్పండి అంటారు. ఎవరు మాట్లాడరు. ఎవరు మాట్లాడరు అంటే ఒక ఆయన లేచారు, మంచి అతను, గోపాలరావు గారు రిజిస్ట్రార్ చేశారు ఆంధ్ర యూనివర్సిటీలో, వాళ్ళ అబ్బాయి. నేను రాశాను సార్ అన్నాడు. నో ఐ కాంట్ బిలీవ్ యూ అని ఆ రోజున ఆయన మాకు పాఠం చెప్పలేదు. ఇంగ్లీష్ చెప్పేవారు ఆయన. వీఆర్ హ్యాపీ. అంటే అలాంటి సరైన విద్యార్థులు కావు మేము. అయితే మిగతా బాగుండేది. నేను ఐ వాజ్ ఇంటర్గ్రేటెడ్ డిబేటర్. ఎలక్షన్ రైటింగ్లో, స్టోరీ రైటింగ్లో, ఫ్యాన్సీ డ్రెస్లో బహుమతులు వచ్చేవి. కానీ విద్యా విషయంలో వెనకబడ్డాను. ఆఖరికి థర్డ్ క్లాస్తో గట్టాకాను.
1: ఓకే. ఇందాక మీరు మాటల్లో చెప్తూ మా అక్కయ్య నన్ను చదివించింది అని చెప్పి అన్నారు. ఆ వివరాలు చెప్పండి సార్.
0: ఆవిడ ఎస్ఎస్సీ చదువుకున్నారు, గ్రామ సేవకుగా చేరారు. గ్రామ సేవగా చేసి పెద్ద జీవితం కూడా కాదు, కానీ గ్రామంలో ఉండేవాళ్ళము. అందువల్ల అప్పుడు ఇంత జీవన వ్యయం కూడా ఇంత లేదు. తర్వాత మా మేనత్త గారు భర్త ఒక ఆయన టీచర్గా పనిచేసేవారు. ఇద్దరు సంపాదించి మెల్లిగా గడిచింది. ఆమె తర్వాత వివాహం చేసుకున్నారు. మా మేనమావ గారు అబ్బాయినే చేసుకున్నారు. దేవుడు ఏంటంటే ఈ ఒడ్డుకు చేర్చాడు మళ్ళీ అందరినీ కూడా.
1: మళ్ళీ అందరూ కష్టపడి ఒక మంచి స్థితికి వచ్చారు. అయితే మీరు ఇప్పుడు మాటల్లో అన్నారు 1947 మీరు జన్మించారు. అంటే మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినటువంటి సంవత్సరం అది. చాలా ప్రత్యేకత కలిగినటువంటి సంవత్సరం కూడా. మీరు ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో అనుభవాన్ని గడించారు. ఈ సమాజాన్ని చాలా యాంగిల్స్లో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కుటుంబ విలువల్లో వచ్చినటువంటి మార్పులు ఏమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు, అంటే మీ అనుభవంలో మీరు గమనించినటువంటి మార్పులు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి సార్.
0: నిజం చెప్తాను. సాధారణంగా మనం ఏమనుకుంటున్నామంటే విలువలు పతనం అయ్యి అనుకుంటున్నాం. ఏదో కుటుంబంలో ముందు చాలా స్వర్గంలో ఉండేది కుటుంబ సంబంధాలు, చాలా మానవీయ దృక్పథం ఉండేవి. ఒకరు గౌరవించుకున్నవారు, ప్రేమించుకున్నవారు. నా పరిశీలన కానీ అనుభవం కానీ మానవ స్వభావం ఎప్పుడు ఒక్కలాగే ఉందండి. మానవ స్వభావం ఎప్పుడూ కూడా తన సౌఖ్యమే చూసుకుంది తప్ప. కొద్ది మంది అప్పుడు ఆ కాలంలో కూడా ఒకటి ఉండేది, స్త్రీలకు సంబంధించినంత వరకు. కుటుంబ సేపథ్యం చెప్పలేను కానీ స్త్రీలని బయటకు రావడానికి అప్పుడు లేదు. మా స్కూల్లో 3 or 4 అబ్బాయిలు ఉండేవారు. కాలేజీలో 8 మాకు మా క్లాస్మేట్స్ ఉండేవారు. సమాజంలో వచ్చిన మార్పులు ఏంటంటే మానవ సంబంధాలలో పెద్ద గణనీయమైన మార్పు వచ్చింది అనుకోండి, కానీ స్త్రీల పట్ల మన దుఃఖపథం మారింది. అప్పుడు కూడా అంత ఐడియల్గా ఉంది, చాలా బాగుంది, అంతా సుఖంగా ఉందని మాత్రం నేను ఒప్పుకోలేదు. అప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఇంకా ఎక్కువైనాయి. అప్పుడు కంటే ఇప్పుడు కూడా మానవ సంబంధాల్లో ఉండే స్వార్థపరత ఇంకా పెరిగింది, సౌఖ్యం గురించి ఆలోచన ఎక్కువ పెరిగింది, కన్సర్న్ తగ్గిపోయింది.
1: ఇప్పుడు మీ ఉద్యోగ నేపథ్యం గురించి వద్దాం. రకరకాల సంస్థల్లో రకరకాల స్థాయిల్లో పనిచేసి చివరికి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్

0: కార్పొరేషన్ ఈఎస్ఐసిలో
1: అవునండి
0: డైరెక్టర్
1: అవునండి.
0: స్థాయిలో రిటైర్ అయ్యారు. మీ మొత్తం మీ ఉద్యోగ నేపథ్యాన్ని మీ ప్రారంభం పోర్ట్లో గుమస్తాతో మొదలైందని చెప్పి తెలిసింది నాకు.
1: అవునండి.
0: సో అక్కడ నుంచి మీరు అంచెంచెలుగా ఎలా ఎదిగి ఈఎస్ఐసిలో ఒక డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు, ఆ వివరాలు చెప్పండి మల్లాప్రగడ రామారావు గారు.
1: నేను గుమాస్తాగా చేరాను విశాఖపట్నం రేవులో. అక్కడ మాకేమో ఒక సీమరేకు డైనింగ్ టేబుల్ ఉండేది, సీమరేకు కప్పిన ఉండేది. నేను అనుకునేవాడిని ఇక్కడే 40 సంవత్సరాలు ఏంటి అనుకునేవాడిని. జరగలేదు. ఎందుకు జరగలేదంటే మా చిన్నాన్నగారు కారణం. నేను బీఎస్సీ పాస్ అయ్యాను, గుమాస్తాగా చేరుతున్నాను. వాస్తవంగా నా వయసు 19 ఏళ్ళు అప్పుడు, అఫీషియల్గా కొద్దిగా ఎక్కువ ఏడాదిన్నర ఎక్కువ అనుకోండి. ఆయన ఒకరోజు మా ఇంటికి వచ్చి, ఏరా ఖాళీగా కూర్చోకపోతే టైపు షార్ట్ అయి నేర్చుకోవచ్చు కదా అన్నారు. నాకు కష్టం అనిపించింది. ఎందుకంటే ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఏమి చేయట్లేదు, చదువు కూడా పూర్తి చేయలేదు. అరే ఇద్దరు కొడుకులు ఇంట్లో అలా ఉంటే నన్నేమో సంపాదిస్తాను, కుటుంబాన్ని పోషిస్తూ 6 మనుషులు పోషిస్తున్నాం, 184 రూపాయలు జీతాలు, 6 కుటుంబంలో బతకాలి. నేను, మా చెల్లెలు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా మేనత్త గారు, మా మామగారు, ఇది నన్ను ఇలా ఉంటున్నాడు అనుకున్నాను. కానీ ఏమో పెద్ద ఆయన చెప్పాడు అని టైపర్ షార్ట్ నేర్చుకున్నాను. నేర్చుకోవడం వల్ల స్టెనోగ్రాఫర్ అయ్యాను. ఎలా అయ్యానంటే పోర్ట్ ట్రస్ట్లోని టైపిస్ట్ నుంచి స్టెనోగ్రాఫర్ అవుతారు, గుమస్తానికి అవరు. కానీ ఒక సంవత్సరంలోని షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న టైపిస్ట్ అవరు లేకపోయినారు. అంటే ఒకే ఒకసారి గుమస్తానికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం వల్ల నేను ఇంకొక ప్రసిద్ధ రచయిత నవలూరు వెంకటేశ్వరరావు గారు, ఆయన 4 గుమస్తాగా ఉండేవాడు. ఆయన కూడా 4 స్టెనోగ్రాఫర్ అయిన స్టెనోగ్రాఫర్ అయిన తర్వాత ఏమనుకోకూడదు మాట చెప్తున్నాను, ఆఫీసర్ డిక్టేషన్ తీసుకుంటాను కదా, తీసుకుంటున్నప్పుడు అరే వీళ్ళకి నేనే తెలియడం అనిపించింది నాకు. కొంతమంది ఆఫీసర్స్ చూస్తాను, అందరూ కాదు.
0: అదే
1: అప్పుడు మొదటిసారి నాకు ఆశ కలిగిందండి, ఆఫీసర్ని కావాలని ఆశ కలిగింది అప్పుడు. అంతవరకు అనుకునేవాడిని, నా చదువు థర్డ్ క్లాస్ బీఎస్సీ, ఇంతకన్నా నాకే జీవితం లేదు అనుకున్నాను. ఎప్పుడైతే ఈ స్టెనోగ్రాఫర్గా అవ్వడం, ఈ ఆఫీసర్ దగ్గర పనిచేయడం, కొంతమంది అందరు నేను అన్ను కొంతమంది ఆఫీసర్ పనిచేయడంతో ఆశ కలిగింది, ఆ మద్దతు ఉంది నాకు కూడా, ఇలాంటి వాళ్ళే పైకి వచ్చే నేను రాగలను అనుకున్నాను అప్పుడు. కానీ యూనియన్లో చాలా ఎక్కువ క్రియాశీలంగా ఉండేవాడిని, అది కూడా ఒక కారణమైంది. స్టెనోగ్రాఫర్గా ఉండి యూనియన్లో ఉండడం వల్ల ఉద్యోగ భద్రత కొంత, ఆ రోజులు ఈ రోజు కాదు ఆ రోజులు కొంత ఉండదేమో అనే భావం ఉండేది. అప్పుడు నేను రీసెర్చ్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాను విశాఖ రేవు నుంచి. అక్కడ మాధవ్ నాయర్ అని ఒక స్నేహితుడు ఉండేవాడు, కంప్యూటరు అతను చేసేవాడు, కంప్యూటర్ అసిస్టెంట్ ఏదో. ఒక పేపర్లో ప్రకటన పడింది, నేను ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తున్నాను అని తెలుసు అతనికి, రామారావు ఈ ఉద్యోగం ప్రయత్నిద్దామండి. కేంద్ర కార్మిక విద్యా సంస్థ అని ఉంటుంది, అందులో విద్యార్థులకు పోస్టులు ఉన్నాయి, అవి లాంగ్వేజ్ వైజ్ అంటే మలయాళం కొంత, తెలుగు ఒక్కొక్క భాషకి, ఆయన మలయాళి నేను తెలుగు, కాబట్టి ఆయన మామూలుగా ఇద్దరు ఒకే ఈ డివిజన్ లేకపోతే నాకు చెప్పి ఉండేవాడు కదేమో. కానీ ఎప్పుడైతే పోటీ లేదు కదా, రామారావు నేను మలయాళం పోస్ట్ అప్లై చేస్తాను, తెలుగు అప్లై చేయను అన్నాడు. నేను అప్లై చేశాను, నేను సెలెక్ట్ అయ్యాను. ఒక మా ఆయన సెలెక్ట్ కాలేదు కానీ పల్లి పైకి వచ్చాడు, జీతంలో పైకి వచ్చాడు. ఇక్కడ విద్యాధికారిగా ఉన్నాను. విద్యాధికారిగా ఉన్నప్పుడు కార్మిక ట్రైన్ ట్రీటెడ్ లీడర్స్కి శిక్షణ ఇస్తాము, కార్మిక ఉపాధ్యాయ శిక్షణ, నాయకత్వ శిక్షణ. అక్కడ ఒక ప్రతి క్లాసులో కార్మిక చట్టాలు చెప్తుంటే శ్రద్ధగా వినేవారు కాదు. అడిగితే ఏమిటి మీకు చెప్పేవారండి, వచ్చేవారు ఎవరండి, ఇవి అమలుపరిచి అక్కడ అమలు వస్తున్నాయి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా మేము చూసారు కదా, లేబర్ ఆఫీసర్ కూడా మాకు తెలియదు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మాకు తెలియదు. అంటే ఈ చట్టాలు అన్నీ ఉన్నాయి, వీటిని అమలుపరిచే దిక్కు లేదు అనుకుంటున్నప్పుడు నేను ఈ రాజమండ్రి బదిలీ అయ్యాను విశాఖపట్నం నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్గా. అక్కడ ఈ పర్సనల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అని, దాని గోదావరి బ్రాంచ్ ఫస్ట్ సెక్రటరీ నేను. అప్పుడు పర్సనల్ మేనేజ్మెంట్ బాగా సంబంధాలు ఉండేవి, వాళ్ళు నన్ను సెక్రటరీగా ఉండమన్నప్పుడు నాకు టెలిఫోన్ లేదు, వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మా ఆఫీసులో టెలిఫోన్ లేదు, నేను ఒక గుమస్తా ఒక పుణ్యం ఉండేవారు అంతే. మా ఎదురుగుండా ఈఎస్ఐ ఆఫీస్ ఉండేది, అక్కడ రాజుగారిని మేనేజర్, ఆయన కూడా ఎన్ఐపీని ఉండేవారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్. ఆయన నన్ను సెక్రటరీగా ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఫోన్ కూడా లేదండి అంటే ఆయన చెప్పాడు, నా ఫోన్ వాడుకోండి అని చెప్పాడు. రోడ్ ఇటువైపు మా ఆఫీసర్ వాళ్ళ ఆఫీస్ రాజమండ్రిలో చిన్న మధ్యలో చిన్న రోడ్డు, అలా వాడుతుంటే ఆయనకి నా మీద గురికట్ల కలిగింది. కలిగి ఆయన, రామారావు మా డిపార్ట్మెంట్లో పోస్టులు వచ్చాయి, మీరు అప్లై చేయండి, అక్కడ ఫెయిర్ యూపీఎస్సీ మీకు తెలుసు కదా, యూపీఎస్సీలో చాలా వరకు న్యాయంగా పోతారు. అప్పుడు నేనేమో బాగున్నాను, సాహిత్య వేదిక సంస్థ పెట్టాను రాజమండ్రిలో, ఆంధ్రకేశ యోజన సమితి ఉండేది, ఆంధ్రకేశ యోజన సమితి, అందులో క్రియాశీలకంగా వ్యవహరించేవాడిని. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఉండేది, భారతీయ విద్యాభవన్ వాళ్ళది, ప్రొడక్టివ్ కౌన్సిల్ వాళ్ళది, అక్కడ టీచర్గా ఉండేవాడిని, హాయిగా ఉండేది రాజమండ్రిలో. అలాంటి సమయంలో ఉద్యోగానికి వెళ్ళాలా అని ఆలోచన పట్టింది. కానీ ఒక ప్రారణం ఏముందంటే, ఈ ట్రైనింగ్స్ ప్రతి వాళ్ళు కూడా ఏం చట్టం అమలు పడడం లేదని అంటారు, ఒక చట్టమే అమలు పరచగలనేమో అనుకున్నాను. అయినా లోలాయమలో ఉన్నాను, నేను భోజనం చేసి వస్తున్నాను, భోజనంకి వెళ్తున్నాడు, రోడ్డు మీద కలుసుకున్నాం. రామారావు అప్లై చేశాను అడిగారు, ఆయన ఆయన పేరు అనివేశ రాజుగారు, ఈ మధ్య చనిపోయినారు, లేదండి ఇంకా ఫోటోలు తీసుకోవాలి కదన్నాను. ఆయన పక్కన నవ్వేశాడు, అంటే మీరు కవరే ఓపెన్ చేయాలి.

0: దాన్ని బట్టి ఫోటోలు అక్కర్లేదండి. అప్పుడు నాకు 40 ఏళ్ళు, అప్పుడు 40 39 ఏళ్ళు. అప్పుడు అనుకున్నా ఒకవేళ దైవ ప్రేరణేమో, ఈయన చేయమండం ఏమిటి, ఇలా అనడం ఏమిటి, అప్పుడు చూసి అప్లై చేశాను. నేను డెప్యూటీ డైరెక్టర్గా సెలెక్ట్, రెండు పోస్ట్ అది కామన్ ఎగ్జామినేషన్, అసిస్టెంట్ డైరెక్టర్, డెప్యూటీ డైరెక్టర్. నేను డెప్యూటీ డైరెక్టర్ మాత్రమే అప్లై చేశాను, ఎందుకంటే వర్కర్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనే బేసిక్ అప్పుడే కొంచెం ఎక్కువ. డెప్యూటీ డైరెక్టర్ సెలెక్ట్ అయ్యాను, చెన్నైలో పనిచేసాను. 3 ఏళ్ళు చెన్నైలో, తర్వాత 2 ఏళ్ళు మధురైలో ఉన్నాను. ప్రమోషన్ మీద కలకత్తా పంపించారు జాయింట్ డైరెక్టర్గా. అప్పుడు జాయింట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, బీహార్, 4 రాష్ట్రాల్లో డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ కేసు కండక్ట్ చేసేవాడిని. తర్వాత మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చారు. ఎక్కడ పనిచేసినా కూడా ఆ మనసులో ఉంది కదా న్యాయం చేయాలని, న్యాయం చేయడానికి ప్రయత్నించేవాడిని. కానీ మీ ముందు అబద్ధం ఆడలే నేను, ఒక అధికారి లేదా కొద్ది మంది అధికారులు నిజాయితీ ఉన్నంత మాత్రాన సంస్థ మనం మార్చలేమండి. పరిస్థితి మొత్తం ఓవరాల్గా మనం మార్చలేం, కొంత ప్రయత్నించగలం. ఒక సిబిఐ ట్రాప్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఒరిస్సాలో ఉండగా. డిప్యూటీ డైరెక్టర్ గారు దాస్ గారిని ఆయన సహకరించాడు నాకు. ఎంప్లాయర్ కంప్లైంట్ ఇచ్చాడు, తీరా ఆదివారం నాడు సిబిఐ ఆఫీసర్ రెడీగా ఉన్నారు ట్రాఫింగ్, ఫ్యాక్టరీస్ హాలిడే కాదు కదా. ఆ ఎంప్లాయర్ నో రెస్పాన్స్ ఫోన్ చేస్తే అంటే వాడు వెనకబడిపోయాడు. అయినా కొంతవరకు చేసేవాడిని, కొంతమంది మంచివాళ్ళు కూడా ఉండేవారు మా డిపార్ట్మెంట్లో.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి మీ ఉద్యోగ నేపథ్యం అంతా చూస్తే, మీ వ్యక్తిగత ప్రతిభ, మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు గుర్తించారు ఒకటి, అంటే ఒక ఆఫీసర్ అవ్వాలన్నటువంటి ఒక కోరిక మీలో బలంగా కలగడం, దానికి తగ్గట్టు మీరు కృషి చేయడం, అది ఒక అంశం అయితే. రెండవ అంశం ఏంటంటే మీకు సరైన సమయంలో ఏదో ఒక రూపంలో సరైన సలహా, ఒక సూచన రావడం, దాన్ని ఏదో ఎవరో ఎందుకో చెప్పారులే అని మీరు భావించకుండా దాన్ని పాజిటివ్గా తీసుకుని ప్రయత్నించడం వల్ల, ఎక్కడో పోర్ట్లో గుమస్తా ఉద్యోగంలో ఉండే మీరు ఒక ఈఎస్ఐసి అంటే ప్రముఖ సంస్థలో డైరెక్టర్ స్థాయి వరకు వెళ్ళగలిగారు సార్. మీ ప్రయాణం నిజంగా అందరికీ కూడా ఆదర్శనీయం. నిరంతరం ప్రయత్నించాలి, 40 సంవత్సరాల వయసులో మీరు యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యారు. సో నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే ఉద్యోగంలో కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు అనేటటువంటి ఒక సందేశాన్ని మీ ఉద్యోగ ప్రస్థానం ద్వారా శ్రోతలు గమనిస్తారు. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం, మీ ఉద్యోగ నేపథ్యంలో అంతా కూడా చాలా సీరియస్గా ఉండేటటువంటి యాక్టివిటీ.
0: అవునండి.
1: ఉద్యోగంలో రకరకాల సమస్యలు, ఒత్తిళ్ళు, వాటిని పరిష్కరించుకోవడం, ఇలాంటి ఉద్యోగ నేపథ్యంలో ఉన్నటువంటి మీకు ఈ కథలు రాయాలనేటటువంటి ఆలోచన ఎలా వచ్చింది? కథా రచయితగా ఇంత అద్భుతమైనటువంటి కథలు రాయడానికి ప్రేరణ ఏంటి? ఆ వివరాలు కూడా మాతో మీరు షేర్ చేసుకోండి రామారావు గారు.
0: కథలు రాయాలన్న ఉబలాడు ఉండేదండి మొదట్లో, అందుకు కారణం ఏమి లేదు. అచ్చులో పేరు చూసుకోవాలి, పేరు పొందాలి, వేరే సామాజిక ప్రయోజనం కానీ ఇంకో ఆలోచన ఉండేది కాదు. చాలా చిన్న వయసు, అప్పుడు కొన్ని కథలు కూడా రాశాను, 4-5 కథలు పడ్డాయి కూడా. కానీ నాకు 1970లో నాలో మార్పు వచ్చిందండి. విశాఖ రచిత సంఘంలో సభ్యుడిగా ఉండేవాడిని, మిగతా రాచగుండ శాస్త్రి గారు, రంగనాయకమ్మ గారు, కృష్ణాబాయ్ గారు, పెద్దవాళ్ళంతా ఉండే, కాళ్ళపల్లి రామారావు గారు, అందరూ అక్కడ ఉండేవారు. అది దానికి ముందు కూడా ఏవియన్ కథలు చదువుకుంటున్నప్పుడు ఈ గ్రంథాలయం ఉపయోగించుకున్నాను. చాటి పుస్తకాలు చదవకపోయినా కూడా ఈ పుస్తకాలు చదువుకున్నాను. ముఖ్యంగా నన్ను బాగా ప్రభావితం చేసిన శ్రీశ్రీ గారు మహాప్రస్థానం, తిలక్ గారు అమృతం కురిసిన రాత్రి, గురుజారి అప్పలవారు కన్యాశుల్కం, బుచ్చబాబు గారు చివరికి మిగిలేది, గోపిచంద్ గారు అసమద్ధ జీవయాత్ర, ఇవి చదివినప్పుడు నాకు అప్పుడు చదివినా రాయాలని కోరిక కలగలేదు, ఉపనాడు ఉండేది. అప్పుడు మొదటిసారిగా కవిత రాస్తే శశిరేఖ అనే పత్రిక పడింది. తర్వాత మా కాలేజీ కాంపిటీషన్స్లో 2 సార్లు బహుమతులు పొందాను. ఒకసారి బలివాడ కాంతరావు న్యాయ నిర్ణేత, ఒకసారి రంగనాయకమ్మ గారి న్యాయ నిర్ణేత. కానీ ఆ కథలు మళ్ళీ నేను కొనసాగించలేదు. పోర్ట్ ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత ఎందుకో ఒక రోజు పొందాను, 70లో ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత చాపు వేసుకుని ఏం ప్రేరణ వచ్చిందో తెలియదు, రాయడం మొదలెట్టాను. చుట్టలు అనే కథ చాలా, నేను తక్కువ రాసిన బాగా ప్రశంసలు పొందగల కథలో అదొకటి. మా కుటుంబ నేపథ్యం రాశాను, ఎలాగైతే మేము దరిద్రంతో పోరాడుతున్నాము. ఒక ఇందాక మీకు చెప్పాను మా నాన్నగారు వచ్చి అంత స్థాయిలో ఉన్న వ్యక్తి చుట్టలు కుళ్ళు కొనుక్కోవడానికి కొడుకు మీద ఆధారపడడం, కొడుకు చుట్టల మీద సామర్థ్యం లేకపోవడము కథ రాశాను. పురాణ సుబ్రహ్మణ్య గారు వేశారు అది, అది నాకు ప్రేరణ అయింది. దృక్పథం కూడా మారింది అప్పటి నుంచి. ఏంటంటే ఈ సమాజానికి హితవు కలిగే కథలు రాయాలి, సామాజిక స్పృహ ఉంటాం కదా.
1: అవునండి.
0: అయితే ఇంకొక గిరి గీసుకున్నాను, నేను చేయలేని పని నేను చెప్పకూడదు రచనల ద్వారా. ఒకసారి విశాఖ శాంతి పెట్టింది.

0: తర్వాత సంస్థ నిర్మాణంలో నిమగ్నమయ్యి మళ్ళీ రాయడం తగ్గింది. తక్కువే రాశారు. మొదట్లో రాసిన తర్వాత మరి రాయలేదు. 80 తర్వాత మరి రాయలేదు. ఎప్పుడైతే వర్కర్స్ ఎడ్యుకేషన్కి వచ్చాను, తర్వాత ఈఎస్ఐకి వచ్చాను, ఉద్యోగం ఒక వ్యసనంలా చేశాను. మారుమూల గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లోనూ, హరిజన వాడల్లోనూ కార్యక్రమాలు పెట్టేవాడు. గ్రామీణ శిక్షణ తరగతులు పెట్టేవాడిని. అక్కడ కూడా కులభేదం ఉంది, పంక్తి భోజనాలు ఉండవు. నేను ఒప్పుకునేవాడు కాదు. పంక్తి భోజనం అందరూ భోజనం పెట్టే అవకాశం ఉండేది వర్కర్స్ ఎడ్యుకేషన్లో. ఈ గ్రామీణ కార్యక్రమాల్లోని అందరూ కూర్చోబెట్టేవాడిని, ముందు వ్యతిరేకించేవారు, తర్వాత కూర్చునేవారు. తర్వాత మనసు కలిసే దృశ్యాలు ఉండేవి. ఆఫీసర్స్ పిలిచేవాడిని గెస్ట్ లెక్చర్స్కి. ఒక ఆయన బ్యాంక్ ఆఫీసర్ కూడా వచ్చాడు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. 20 సంవత్సరాల ఆర్థిక కార్యక్రమం కాలం అది. అప్పుడు బ్యాంక్ నుంచి విరివిగా రుణాలు ఇవ్వాలి. ఆ గిరిజన గ్రాములు అడిగితే బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత, బాబు మాకు ఒకటే బ్యాంకు తెలుసు, గుద్దుల బ్యాంకు. సంత రోజున 100 రూపాయలు అప్పు తీసుకుంటారు మీరు, 10 రూపాయలు దేవుడు మామూలు, 10 రూపాయలు ముందు ఇంట్రెస్ట్, 80 రూపాయలు చేతికి వస్తాయి. ఆ 80 రూపాయలు మళ్ళీ సంత రోజున 1 రోజులు ఇవ్వకపోతే వీపు వచ్చి గుద్దులు. వాస్తవంగా జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. అలా ఉండదు పరిస్థితి.
1: అంటే దళారులు, వడ్డీ వ్యాపారులు
0: వీళ్ళకి ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ వాళ్ళకి లేదు. పూజారి గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ సెంటర్లో చాలా ప్రయత్నం చేశాడు, కానీ వైఖరి మారలేదు. ఇంకా ఒక గ్రామంలో ఒక అతను నుంచి నవ్వుతున్నారు, నిడదవల దగ్గర గ్రామంలో. అతను మీ క్లాసులో ఉండేటట్టు అతనని, మీరేమో కార్మికులు అంటున్నారు, మీ అందరూ వయసా కూలీలు ఉండి, అతనేంటి యజమాని అతనికి పెట్టారు క్లాసులోని. అంటే నేను టీచర్ని అడిగి, జాన్ అని టీచర్ ఉంటారు ఎడ్యుకేటర్, సార్ చెప్తానన్నాడు. ఆ ఊరిలోని సర్పంచ్ గారు ఇతని పేర పెట్రోల్ బంక్ తీసుకున్నాడు. పెట్రోల్ బంక్ హరిజన్కి ఎలాట్ అయింది. యాక్చువల్గా ఎలాట్ అయింది, కానీ నడుపుతుంది అతను,
1: ఇతని పేరు మీద అతను నడుపుతాడు
0: ఊరిలో అందరూ తెలుసును. కానీ ఊరికే తమాష చేయడం అనమాట, అతను యజమాని అండి, అతను మన క్లాసులో ఏంటని అడిగారు, అప్పుడు జాన్ అని చెప్పాడు. అంటే ఇలా దుర్వినియోగం కూడా జరుగుతుండేది. ఏం చేస్తాం మనం?
1: సో ఈ ఇటువంటి మీ అనుభవాలన్నింటినీ కూడా తర్వాత మీరు కథ రచయితగా వాటిని అన్ని మీ కథల్లో పెట్టారా సార్?
0: లేదు, అప్పుడు కథా రచయిత మానేసి అని చెప్పాను కదా.
1: మీ రిటైర్మెంట్ తర్వాత ఈ కథ రచయితగా ఆ కథా అంశాలుగా కథా వస్తువులుగా తీసుకున్నారా?
0: చెప్తా, అది కూడా చెప్తాను. మీరు భలే ప్రశ్నలు వేస్తున్నారు, నిజంగా మెచ్చుకోవాలేమని. రిటైర్ అయిన తర్వాత కథలు రాశాను, కానీ అవి వేరే అండి, సరదా కథలు అండి. కడుపు నిండింది కదా, ఇప్పుడు సుఖంగా ఉన్నాను. అంటే మా పిల్లలు కూడా ఎప్పుడు ఏడుపు కథలు రాస్తాను అన్న అన్నారు, కొంచెం సరదా కథలు రాస్తున్నాను. రిటైర్ అయిన తర్వాత అండి నేను మళ్ళీ ఆశ్రయం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి విశాఖపట్నం వచ్చిన తర్వాత పూనర్లో 3 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగంలోనే ఇంకో పని లేదు, ఉద్యోగం పని. 3 సంవత్సరాలు మా అమ్మాయి చదువు గురించి ఇక్కడ ఉన్నప్పుడు పాషాన్ తెలుగు సంఘం ఏర్పాటు చేశాను. ఆ పాషాన్ ఏరియా ఎక్కడికైనా తెలుగు మాట్లాడేవారు, వాళ్ళందరికీ సంఘం ఏర్పాటు చేసి ఆ 3 ఏళ్ళు అలా గడిచిపోయింది. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఆశ్రయ సంస్థ ఏర్పాటు చేసుకున్నాము. ఆ ఆశ్రయ సంస్థలో పడి కూడా నేను ఏమి రాయలేదు. మా జీవించి చిన్న చిన్న కథలు రాయడం తప్ప. నాకు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా ఆశ్రయం తప్పుకున్నాను. ఉండగానే ఇంకొకరు నడిపితే బాగుంటుందని చెప్పి నేను తప్పుకున్నాను. అప్పుడు ఈ వ్యాసాలు రాయడం మొదలెట్టి, ఏదైతే నా ఉద్యోగ అనుభవాలు జీవిత అనుభవాలతోటి వ్యాసాలు రాస్తున్నాను. ఇవాళ కూడా కార్మిక శ్రేయస్సు ఒయాసిస్ అండి. మీరు నిజంగా మీరు చూడండి, నేను వ్యాసం రాసి సభ్య సమాజం కాదని చెప్పాను. ఎందుకంటే 8 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేస్తాడు వాడు. మనందరికీ తెలుసును, మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, హోటల్కి వెళ్తారు, ఎవడు 8 గంటలు చేస్తున్నాడు? ఎవరికి కనీస వేతనం ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఏసే కవరేజ్ ఉంది? ఇక్కడ కూడా నేను ఉదాహరణ చెప్పగలను, పేరు చెప్తే బాగోదు, కానీ ఒక స్టార్ హోటల్కి వెళ్ళాం, కొంతమందికి ఇస్తారు, కొంతమంది చేసే కవరేజ్, ఇవన్నీ బాధపడి ఒక వ్యాసం రాశాను. మీరు ఇందాక అన్నట్టుగానే ఏదో ప్రారంభం జరుగుతుంది తప్ప ప్లాంట్గా కాదు. నా ఉద్యోగ అనుభవాలు, కొంత జీవిత అనుభవాలు ఆ వ్యాసంలో పెడుతున్నాను. ఇది కాకుండా సాయి సంబంధంగానండి అడుగుతారు కదా, చాలామంది పెద్దవాళ్ళతో పరిచయం ఉంటుంది కదా, వాళ్ళ సంచికలు వేసేటప్పుడు, వాళ్ళు స్పెషల్ ఇష్యూస్ వేసినప్పుడు వ్యాసాలు రాస్తున్నాను.
1: చాలా విలువైనటువంటి విషయాలు, మీ అనుభవాలన్నీ కూడా చక్కగా తెలియజేశారండి మల్లప్రగడ రామారావు గారు. అయితే ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు, మేము విశాఖపట్నం వచ్చాక ఆసరా అనేటటువంటి ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించామని. ఈ ఆసరా అనేటటువంటి స్వచ్ఛంద సంస్థను స్థాపించడానికి గల కారణాలు ఏంటి? స్థాపించిన తర్వాత ఆసరా అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆ వివరాలు మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి.
0: నేను పూనాలో ఉండగా మా మేనబావ గారు అబ్బాయి హెచ్పిసిఎల్లో పనిచేసి రిటైర్ అయినారు, రమేష్ అని. ఆయన ఇక్కడ వచ్చేది రా మావయ్య విశాఖపట్నం ఏదో చేద్దాం అనేవాడు, ఏదో చేద్దాం 4 రోజులు ఉపయోగపడే పని చేయాలని. వచ్చిన తర్వాత నేనేమో 2009లో వచ్చాను, జూన్లో వెనక్కి ఒక ఏడాది అయిపోయింది. ఒకసారి వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో చేసేద్దామని చెప్పి వెంటనే ముగ్గురు వాళ్ళు, వాడు తమ్ముడు, నేను 500 రూపాయలు పెట్టి ముందు సంస్థ ప్రారంభించాం. ఉద్దేశం ఏంటంటే అది చెప్తాను, ప్రధాన కారణం చెప్తాను. భారతీయ సంస్కృతి అంటే ఉన్నది పంచుకోవడం అండి. షేరింగ్ ఇజ్ ఏ వాల్యూ, పొజిషన్ ఇజ్ నాట్ ఏ వాల్యూ. నిజమైన భారతీయ సంప్రదాయం ఏమిటంటే ఉన్నది షేర్ చేసుకోవడం. 100 చేతులతో సంపాదించు, 1000 చేతులతో పంచుకొని ఉందంట. ఆసరా పెట్టడానికి కారణం ఏమిటంటే ఈ ఎకనమిక్ రిఫార్మ్స్ వల్ల

0: చాలామంది దిగువ మధ్యతరగతి వాళ్ళు పైకి వచ్చారండి, స్టేటస్ పెరిగింది. ఈ షేరింగ్ అనే వాల్యూ పెంపొందించడానికి ఈ సంవత్సరం ప్రారంభించామండి. మంచి జీవనానికి తాళం చేసి చదువండి. చదువు ఉండడం వల్ల జీవితంలో మన పురోగతి ఉంటుంది. అంచేత ముందు బీద విద్యార్థులకు సాయం చేయాలనుకున్నాం, అలాగే బీద రోగులకి. కుల మత భేదం ఏమి లేకుండా మా కాలంలోనే అప్లికేషన్ ఫారంలోనే కులం లేదు, కులం గురించి. అయితే మెల్లిమెల్లిగా ఈ చేరారు సభ్యులు, దాదాపు ఇప్పుడు పోయిన వాళ్ళు పోగా ఒక 200 మందిని యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఈ సంస్థ తరఫున ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో వాళ్ళకి చదువు విషయంలో సహాయం చేస్తాం. మొదట్లో ఏంటంటే గవర్నమెంట్ సాయం లేనప్పుడు మొత్తం ఫీజు మా పరిమితి మేర కట్టేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒకవేళ ప్రభుత్వం కంటే ఎక్కువ ఎవరైనా వసూలు చేసినట్లయితే ఆ డిఫరెన్స్ కడతాం మనం. 15,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నాం అనుకోండి, వాడు 20,000 రూపాయలు కాలేజీలో 5,000 రూపాయలు ఇస్తాం అనమాట. అలా చేస్తున్నాము. అయితే దానికి అందరికీ ఇచ్చే స్తోమత మాకు లేదు, పరిమిత వనరులు కాబట్టి మా సభ్యుల ద్వారా వచ్చిన అప్లికేషన్స్కి మా పరిమితి మేరకు ఇస్తున్నాము. అలాగే రోగులకు కూడా కొంతమంది క్యాన్సర్ రోగులకు కూడా సాయం చేయగలిగాము. ఉచిత వృద్ధాశ్రమం ఏర్పాటు చేశామండి, ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహించాము. మా ముందుకు తీసుకెళ్ళలేకపోయాం, ఎందుకంటే ఒక అతను దెబ్బ తగిలి పడ్డాడు, ఆ పడేవాడు కేర్ టేకర్ లేడు. దాంతో కమిటీలో వాళ్ళు ఏమనుకున్నారంటే మన మీద కేసు అయిపోతుంది, మళ్ళీ అశ్రద్ధ చూసినట్టు అయిపోతుంది, నెగ్లిజెన్స్ అని అంటే ఆపేశాం. ప్రధానంగా ఏంటంటే బీద విద్యార్థులకి సహాయం చేసి, నిన్ననే ఒక ఆయన ఉత్తరం రాసిన నా ఫోన్లో కూడా ఉంది, అది ఆయన ఎంఎల్ సెలెక్ట్ అయ్యాడంట 3 యూనివర్సిటీస్లోంచి బీదవాడు, మనం ఇక్కడ సహాయం చేసాం మనం. అలా చాలామంది మొదటి 5వ నుంచి మొదలెట్టి ఇంజనీరింగ్ ఉన్నారు 12 ఏళ్ళు. తర్వాత ఏమనుకున్నామంటే 10th స్టాండర్డ్ వరకు చేయవద్దు అనుకున్నాం. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు మారుతున్నాయండి, కొంచెం కొంత శ్రద్ధ చూపిస్తున్నారు ఎడ్యుకేషన్కి. అందుకని మేమన్నా 10th వరకు గవర్నమెంట్ స్కూల్స్ ప్రోత్సహిద్దాం, అయినా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాం.
1: చాలా విలువైనటువంటి సమాచారాన్ని, చాలా విలువైనటువంటి విషయాలు చెప్పారండి. మీరు చేసినటువంటి మీ సేవలకు గుర్తింపుగా మీరు పొందినటువంటి ఏదైనా అవార్డులు రివార్డులు ఆ వివరాలు ఏమన్నా ఉంటే చెప్పండి సార్.
0: నాకు 2 సార్లు ఈ జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారండి. గణపతిరావు అచ్యుతరామరాజు గారిని మీరు పేరు విని ఉంటారు, విశాఖపట్నంలో అందరికీ తెలుసు. ఆయన శత జయంతి సందర్భంగా పురస్కారం ఇచ్చారు. గంటిగోడ బ్రహ్మాజీరావు గారిని రచయిత, ఆయన సంస్మరణగా ఒక వార్షిక పురస్కారాన్ని కూడా నాకు ఇచ్చారు.
1: మల్లప్రగడ రామారావు గారు చివరిగా, మీరు ఇప్పుడు ప్రస్తుతం 79వ సంవత్సరంలో ఉన్నారు, కానీ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా రచనలు చేసుకుంటున్నారు, అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంటే మీ రోజువారీ కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా చక్కగా చేసుకుంటూ ఉన్నారు. ఏంటి సార్ దానికి సీక్రెట్ ఏంటి? అంటే మీ ఆరోగ్యానికి మీరు తీసుకునేటటువంటి ఆహారం ఏంటి, మీ వ్యాయామం ఏంటి, ఆ వివరాలు చెప్పండి సార్.
0: చెప్తాను. నేను కనీసం 40 నిమిషాలు నడుస్తాను ఉదయం లేచి, మా ఇంటి దగ్గర నుంచి బీచ్ వరకు వెళ్ళి వెనక్కి వస్తాను. నడక చాలా అవసరం అండి. ఒకవేళ 40 నిమిషాలు నడవలేకపోతే కనీసం 20 నిమిషాలు నడవాలండి. 2 నలుగురితో కలవాలండి. నేను నా భార్య ఉంటాం, కానీ అందరితో కలుస్తానండి, నేను పలకరిస్తానండి. ఇంటరాక్షన్ ఉంటే, సోషల్ ఇంటరాక్షన్ ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మీరు వృద్ధాప్యం సహజం జబ్బులు ఉన్నాయి కదా, దూరం అవుతాయి. ఆల్జీమిస్ కానీ ఈ పార్కిన్సన్, ఈ వీటి దూరంగా ఉంటుంది కొంచెం. ఎప్పుడంటే మనం యాక్టివ్గా, సోషల్ యాక్టివ్గా ఉండాలి. సోషల్లీ షుడ్ బి యాక్టివ్. జీవించాలండి, బతుకు నేర్చకూడదు. నేను 2 సిద్ధాంతాలు ఉన్నాను నాకు. చావుకు భయపడకు, తొందరపడకు, ఎవడాపుతాడు. ఇంకోటి కూడా చెప్తాను, భార్య భర్తలు కలిసి జీవిస్తారు, కలిసి మరణించరండి. ఎప్పుడు కూడా ఎవరో ఒకరు ముందెళ్ళిపోతారు. వాళ్లతోటి మీరు గడిపిన మొదటి క్షణాలు తలుచుకోండి. అరే నా భార్య నేను కాశీ వెళ్ళాం, కొడైకెనాల్ వెళ్ళాం, మా పిల్లలు బాసాలు చేసుకున్నాం, ఇలాంటి తలుచుకోండి. వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వెళ్ళిపోతారు, భర్త ఒకరు వెళ్ళిపోతారు, ఎవరు కలిసి వెళ్ళిపోరు కదా. అంటే ముసలి కాలంలో బాగా ఉండాలంటే సానుకూల దృక్పథం ఉండాలండి.
1: అవునండి,
0: అంతే కదండి. తర్వాత భయం అనవసరం. పనులు చేసుకుంటూ ఉండాలి, నలుగురితో కలవాలి, నవ్వాలి. విషుడ్ రాద్ద ఔషధం నవ్వు, బాగుంటాం మనం.
1: మల్లప్రగడ రామారావు గారు ఈరోజు మా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి వచ్చి, మన ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలకు మీ జీవితంలోని అత్యంత అమూల్యమైనటువంటి విశేషాలను, విషయాలను, అలాగే మీ అనుభూతులను, అనుభవాలను ఆకాశవాణి విశాఖపట్నం శ్రోతలతో పంచుకున్నారు. అనేక విలువైనటువంటి సూచనలు, సలహాలు కూడా తెలియజేశారు. మీకు మన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నమస్కారం అండి, మల్లప్రగడ రామారావు గారు.
0: నమస్కారం అండి, నాకు అవకాశం ఇచ్చారు, చాలా కృతజ్ఞత మీకు.
2: మీరింతవరకు సంధ్యారాగం కార్యక్రమంలో శ్రీ మల్లాప్రగడ రామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ

తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. ముందుగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రంలోని పాట వింటారు. పాడినవారు కేకే, రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఇప్పుడు మనసంతా నువ్వే చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు చిత్ర, రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఇప్పుడు నువ్వు లేక నేను లేను చిత్రం నుండి పాట వింటారు. పాడినవారు ఉష, సంగీతం ఆర్పి పట్నాయక్, రచన కాశీ విశ్వనాథ్.

ఇప్పటివరకు మీరు తెలుగు పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. వార్తల వివరాలు: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడం దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలని. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేష్య. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురైన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-మెన్ కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పిహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని

0: ని ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
1: విత్ ఇమెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమసింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ occasion. The campus of Vikrama Simhapuri University is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపిపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ధి, అభివృద్ధి సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10,45,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డిబిటీ విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 2,71,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పీవీ టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
2: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తారు.

0: కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
1: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజనా వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు వింటారు.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
8: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఈనాటి ముఖ్య ప్రసార విశేషాలు కొన్ని వింటారు. 1:33 ప్రసారమయ్యే మహిళావాణి కార్యక్రమంలో ఇంధనాన్ని ఆదా చేద్దాం అనే అంశంపై శ్రీమతి డివి మానస అందించే కొన్ని వివరాలు వింటారు. అనంతరం 2:30 వాతావరణ సమాచారం, తరువాత 2:31 రంగస్థలి కార్యక్రమంలో భాగంగా సత్యహరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుని పాత్రలో శ్రీ మజ్జి శ్రీశైలం గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం అందిస్తున్న వారు శ్రీ పెదకోట లక్ష్మణరావు. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 5:55 ఉద్యోగ సమాచారం అందిస్తున్న వారు జి పద్మ గారు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా లలిత సంగీతం, ఫిట్నెస్ మంత్ర, వికాసం ఉంటాయి. 7:15 పల్లెసీమలు. ఈ కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ నీటిపారుదల పద్ధతులైన బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్య పద్ధతులలో వాడుకలో మెలకువలు అనే అంశంపై అనకాపల్లి జిల్లా హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఎంపి శ్రీకాంత్ గౌడ్ అందించిన వివరాలు వింటారు. తరువాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులు గోదాముల్లో నిల్వ అనే అంశంపై ఏ బృందకుమారి గారి మాటల్లో వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన శీర్షికన ఈ కార్యక్రమంలో హాస్యల జీవని ఆశయాల వాహిని ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. అనంతరం 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇప్పటివరకు మీరు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి కార్యక్రమంలో ఇంధనాన్ని ఆదా చేద్దాం అనే అంశంపై శ్రీమతి డివి మానస గారు అందించిన వివరాలు వింటారు.
1: మహిళావాణి శ్రోతలకి స్వాగతం అండి. అనగనగా ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడట. అతను చాలా తెలివైనవాడు, కానీ ఒక అలవాటు ఉండేది. చిన్న పని ఉన్నా తన తండ్రి మోటార్ సైకిల్ను తీసుకుని వెళ్ళేవాడు. దుకాణం దగ్గరలో ఉన్నా, స్నేహితుడి ఇంటికి వెళ్లాలన్నా బైక్నే ఉపయోగించేవాడు. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇంధనాన్ని ఆదా చేద్దాం అనే అంశంపై పాఠం చెప్పారట. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన వనరులు పరిమితమైనవి, వాటిని వృధా చేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వివరించారట. ఆ మాటలు రాము మనసులో బాగా నాటుకుపోయాయి. ఆ సాయంత్రం రాము దుకాణానికి వెళ్లాల్సి వచ్చింది. బైక్ తాళాలు తీసుకోబోతుండగా ఉపాధ్యాయుడి మాటలు గుర్తొచ్చాయి. వెంటనే బైక్ని పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత అతని తండ్రి అడిగాడట, రాము ఈ మధ్య బైక్ ఎందుకు వాడటం లేదు అని. రాము నవ్వుతూ, నానా, దగ్గర దూరాలకు నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఇంధనం కూడా ఆదా అవుతుంది. మన ఆదా చేసే ప్రతి చుక్క పెట్రోల్ దేశానికి ఉపయోగపడుతుంది, ఏమంటావు అని చెప్పాడంట. అతని మాటలు విని తండ్రి చాలా సంతోషించాడు. ఆ రోజు నుంచి వాళ్ళ కుటుంబం కూడా అవసరమైనప్పుడు మాత్రమే వాహనాలను ఉపయోగించడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే గ్రామంలోని ఇతరులు కూడా రామును చూసి ఇంధనాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకున్నారు. ఆ గ్రామం మొత్తం ఇంధనాన్ని ఆదా చేసే గ్రామంగా ప్రసిద్ధి చెందిందంట. చూడండి, ఇంధనాన్ని ఆదా చేయడం అంటే కేవలం డబ్బును పొదుపు చేయడమే కాదు, భవిష్యత్తును కూడా కాపాడటం. సరే మరిలే చెప్పాను కదా, ఇంధనం అంటే ఏంటి? ఏదైనా పని చేయడానికి అవసరమైన శక్తిని అందించే పదార్థాన్ని ఇంధనం అంటారు కదూ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, పెట్రోల్, డీజిల్, బొగ్గు, సహజ వాయువు, కిరోసిన్, ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ కూడా మనకి ఇంధనాలే. మరి మన జీవితంలో ఇవన్నీ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఏమంటారు? అప్పటికీ ఇప్పటికీ అంటే పూర్వం ప్రజలు ఎక్కువగా ఎలా వెళ్ళేవారు? ఎక్కడికైనా నడిచి లేదా సైకిల్ మీద వెళ్ళేవారు. ఎద్దుల బండ్లు కూడా ఉపయోగించేవారు. దీనివల్ల ఇంధన వినియోగం చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు జనాభా సంఖ్య పెరిగింది, అలాగే వాహనాల సంఖ్య కూడా పెరిగింది. మోటార్ సైకిళ్ళు, కార్లు, బస్సులు, విమానాలు, పరిశ్రమలు ఇవన్నీ పెరగడంతో ఇంధన వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. మీకు విషయం చెప్పనా, ఈ ఇంధన దహనం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు కూడా విడుదలవుతాయి. ఇవేం చేస్తాయి? వాతావరణాన్ని మార్చడానికి, అలాగే గ్లోబల్ వార్మింగ్కు కూడా

0: అందుబాటులో ఉన్నప్పుడు కూడా అవే జాగ్రత్తలు తీసుకుంటే మన భావితరాలకు కూడా ఈ ఇంధన వనరులు అనేవి చక్కగా లభిస్తాయి. మనం వీటిని ఎక్కువగా ఖర్చు పెట్టేసి నిల్వలు తగ్గించేస్తే పెట్రోలు డీజిల్ ధరలు కూడా బాగా పెరిగిపోతాయి. అలాగే గాలి కూడా కాలుష్యం అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా వాతావరణంలో మార్పులు తీవ్రంగా మారుతాయి.
1: కార్యక్రమంలో ఒక పాట విందామా?

సరే, మరి ఇంధనాన్ని మనం రక్షించుకోవాలి అంటే ఆదా చేయడం నేర్చుకోవాలి. ఇలా ఇంధనాన్ని ఆదా చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేయొచ్చు. ఎందుకు అంటే భారతదేశం అవసరమైన చమురులో ఎక్కువ శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి మనం ఇంధనం ఆదా చేయడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేయొచ్చు. దేశ ఆర్థికాభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఏదో నేనొక్కడిని ఆదా చేసేస్తే దేశ అభివృద్ధి ఎలా జరిగిపోతుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఆ ఒక్కరితో మొదలైనది చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందాక రామును చూసి నేర్చుకున్నట్టే ఊరు ఊరంతా కూడా ఒక్కరిని చూసి నేర్చుకుంటుంది. అలా ఊరంతా ఆదా చేస్తే జిల్లా, రాష్ట్రం, దేశం, అప్పుడు దేశాభివృద్ధి జరుగుతుంది కదా. కనుక మన దేశానికి ఇంధన కొరత వచ్చేలా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలి. సరే, అలా దేశం కోసం దాకా అక్కర్లేదండి. మీ ఆనందం కోసం లేదా మీ అవసరం కోసమైనా సరే ఇంధన వినియోగం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తే మీకు ఖర్చులు కూడా తగ్గుతాయి. మీరు అలా కొద్దిగా దూరాలకి నడిచి వెళ్ళొచ్చారనుకోండి, అక్కడ పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. రెండవది, మీరు నడుస్తారు కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది. మూడు, మీరు బజారుకో షాప్కో ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీ మధ్య అనుబంధం పెరుగుతుంది. వాళ్ళ మనసులో ఏముంది అనే విషయాలు కూడా మీకు తెలుస్తాయన్నమాట. సరే, మరి ఇంధనాన్ని ఆదా చేస్తాం అని అనుకుంటున్నాం కదా.

అసలు ఈ ఇంధనం ఎక్కువగా వృధా కావడానికి కారణాలు ఏమిటంటారు? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అవసరం లేకపోయినా వాహనాలను ఉపయోగించడం, అలాగే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అంటే మనకి సిగ్నల్స్ దగ్గర ఎంత టైం పడుతుంది మన వైపు రిలీజ్ చేయడానికి అనేది కనిపిస్తుంది. తక్కువ సమయం అనుకోండి, ఆన్లోనే ఉంచుకోండి. ఎక్కువ సమయం అనుకోండి, ఇంజన్ ఆఫ్ చేసేయండి. అలా చేయడం వల్ల ఇంధనాన్ని మనం ఆదా చేయొచ్చు. అలాగే వెహికల్స్ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. అలా సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కూడా ఇంధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. మరి విద్యుత్ పరికరాలు ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా అవసరం లేకుండా ఆన్లో ఉంచకండి. చూడండి, అనుకుంటాం ఇప్పుడే కదా పక్క గదిలోకి వెళ్ళి ఆ పని చూసుకొని వెంటనే వచ్చేయడమే కదా, ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయడం ఎందుకు అని అనుకుంటాం. కానీ దానివల్ల ఇంధన ఖర్చు అవుతుంది, మీకు కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది. ఏమంటారు? మరొక విషయం, పాత సాంకేతికత కలిగిన పరికరాలను ఉపయోగించడం వల్ల కూడా ఇంధన ఖర్చు అవుతుంది. చాలామంది దగ్గర నేను విన్నాను, పాత మీటర్ వాడడం వల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తుందండి, లేదా పాత ఫ్రిడ్జ్ వాడడం వల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తుందండి అని. ఇది మీరు వినే ఉంటారే కదూ. మరి అలా పాత సాంకేతికత కలిగిన పరికరాలను ఉపయోగించడం వల్ల కూడా ఇంధన ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది, మనకి బిల్ కూడా పెరుగుతూ ఉంటుంది. వీలైనంత వరకు సైకిల్ను ఉపయోగించడం, అలాగే మనకి ప్రజా రవాణా ఏదైతే ఉందో ఆ వ్యవస్థలన్నిటినీ వినియోగించుకోవడం. మరొక విషయం అండి, ఒక ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, మన కొలీగ్స్ దారిలో ఉన్నారే అనుకోండి, వాళ్ళకి ఒక బైకు వీళ్ళకి ఒక బైకు అని కాకుండా ఇద్దరూ ఒకే దిశలో వెళ్ళేవారు కలిసి ప్రయాణిస్తే ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే ఎల్ఈడి బల్బులను ఉపయోగించడం, వీలైనంత వరకు విద్యుత్ని ఆదా చేసే పరికరాల్ని మనం ఎంచుకుంటే మంచిది. వీటన్నిటికన్నా చాలా విలువైనది, మనకి ఎక్కువ ఖర్చు లేనిది, సహజంగా లభించేది సహజ కాంతి, గాలి. వీటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం ద్వారా కూడా మన ఆరోగ్యం బాగుంటుంది, ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. కంప్యూటర్లు ప్రొజెక్టర్లు వాడకం పూర్తయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయాలండి. సరే నా తర్వాత ఇంకొకరు వాడతారు కదా అని మనం అలా వదిలేస్తూ ఉంటాం. అలా కాకుండా పని అయిపోయిన వెంటనే దాన్ని ఆఫ్ చేసామనుకోండి, అలా కూడా మనం ఇంధనాన్ని ఆదా చేయొచ్చు. బోలెడు విషయాలు చెప్పుకున్నాంగా, ఒక పాట విని మరిన్ని విషయాలు చెప్పుకుందాం.

సరేనండి, ఇవన్నీ చేస్తున్నాం, అయినా సరే ఇంకా ఇంధన ఖర్చు జరుగుతూ ఉంది అంటే, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఎంచుకోవడం మంచిది. ఇప్పటికీ చాలామంది వాడుతూనే ఉన్నారు సౌరశక్తి కదూ. సౌరశక్తి కాలుష్యరహితమైంది, ఏమంటారు? అలాగే పవనశక్తి, మీ అందరికీ తెలుసు పైన పెద్ద ఫ్యాన్లా ఉంటాయి, అవి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కూడా. మరి ఆ పవనశక్తి, అలాగే జలశక్తి, ఇలాంటివి ఉపయోగించడం ద్వారా మనం ఇప్పుడున్న ఈ ఇంధనాన్ని కొంతవరకు ఆదా చేయొచ్చు. సరే, మీరు ఇన్ని విషయాలు తెలుసుకున్నారు కదా, మరి అలా ఈ జ్ఞానాన్ని, ఈ సంపదని మీలోనే దాచుకుంటే ఎలా? కనుక మన చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులకి, మన పిల్లలకి ఇంధన వనరులు మానవ భవిష్యత్తుకి ఎంత అవసరం, మనం ఎంతవరకు వినియోగిస్తున్నాం, మనం ఎంతవరకు ఆదా చేయగలం, ఇవన్నింటినీ కూడా వాళ్ళకి తెలిసేలా వివరంగా చెప్పాలి. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే పిల్లలకి మనం పాఠ్యాంశాల్లో చెప్పగలిగితే వీలైనంత వరకు వారి మనసు ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటుంది. కాబట్టి పెద్ద అయిన తర్వాత వీటన్నింటి వినియోగాన్ని తగ్గించి ఇంధనాన్ని ఆదా చేయాలి అన్న విషయం వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తు బాగుంటుంది. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అలాంటి కార్యక్రమాల్లో వీళ్ళని పాల్గొనేలా చేయాలి. ఎందుకు అంటే ఈ ఇంధనం ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఇంధనాన్ని కాల్చడం వల్ల వచ్చే వాయువులు, ఆ వాయువులు పర్యావరణాన్ని ఎలా ఇబ్బంది పెడతాయి అన్న విషయాలు, వీటిని పిల్లలు తెలుసుకోగలిగితే బాగుంటుంది. మీకు తెలుసా, వాహనం టైర్లలో గాలి ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎందుకు అనుకుంటున్నారు? టైర్లలో గాలి తక్కువగా ఉంటే ఇంజిన్పై భారం పడి ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుందంట. అలాగే స్పీడ్కి తగ్గట్టు సరైన గేర్ని కూడా వాడాలి. తక్కువ స్పీడ్లో ఎక్కువ గేర్ వేసినా, లేదా ఎక్కువ స్పీడ్లో తక్కువ గేర్ వేసినా కూడా ఇంధనం వృధా అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా సమయానికి సర్వీసింగ్ చేయించడం, ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం ద్వారా ఇంజిన్ పనితీరు బాగుండి మైలేజ్ అనేది పెరుగుతుంది. ఇది మీ వెహికల్ కోసమే కాదు, మన పర్యావరణం కోసం కూడా, అలాగే మన భవిష్యత్ తరాల కోసం కూడా. ఇంధనం అనేది మన జీవితానికి అత్యంత విలువైన సంపద. దాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవడం మన బాధ్యత. మనం ఈరోజు ఆదా చేసే ప్రతి చుక్క ఇంధనం రేపటి తరాలకి ఒక వరం అవుతుంది. మరి ఇంధనాన్ని ఆదా చేద్దామా, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం, భవిష్యత్తును భద్రపరచుకుందాం. విన్నారుగా ఈనాటి అంశాన్ని.

0: మహిళావాణి మహిళల కార్యక్రమంలో భాగంగా ఇంధనాన్ని ఆదా చేద్దాం అనే అంశంపై శ్రీమతి డివి మానస వ్యాఖ్యానం విన్నారు.
1: ఎన్సీఈఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11:30 నుండి 12:00

0: मुकाबले में भारत ए की टीम ने 278 रनों का लक्ष्य दिया है। ये मैच श्रीलंका के रंगिरी दाम्बूला अंतर्राष्ट्रीय स्टेडियम में खेला जा रहा है। भारतीय टीम ने 50 ओवर में 6 विकेट के नुकसान पर 277 रन बनाए हैं। भारत के लिए ऋतुराज गायकवाड़ के शतक और तिलक वर्मा के 150 रनों की साझेदारी ने भारत को महत्वपूर्ण भूमिका दिलाने की मदद की है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, सरकार ने पिछले 12 वर्षों में युवाओं, महिलाओं और किसानों को सशक्त बनाया। भारत ने संयुक्त राष्ट्रों में पाकिस्तान को नफरत की फैक्ट्री बताया। खाद्य सुरक्षा और किसानों के सशक्तिकरण के लिए इंदौर में 5 दिन के ब्रिक्स कृषि मंत्रियों की बैठक शुरू। रणनीतिक रूप से महत्वपूर्ण सड़क परियोजना जोजिला सुरंग का अंतिम चरण पूरा। कश्मीर घाटी और लद्दाख के बीच हर मौसम में संपर्क स्थापित होने की संभावना बढ़ी। प्रधानमंत्री सुरक्षित मातृत्व अभियान के 10 साल पूरे। राष्ट्रव्यापी समारोह आज से शुरू होंगे। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం సాధారణంగా ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్. పవర్ విమానయాన సంస్థలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 37.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రంగస్థలి ఈ కార్యక్రమంలో భాగంగా సత్య హరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుని పాత్రలో శ్రీ మచ్చి శ్రీశైలం గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం సహకారం అందిస్తున్న వారు శ్రీ పెదకోట లక్ష్మణరావు.
2: హరిశ్చంద్రుడరా, సత్య సంధుడరా, తానెరుంగుడరా, అరే వశిష్ట, అమోఘ తపశక్తి సంపన్నులకు మౌనులందరూ బారులు తీని ఎన్న నిండు పేరోడ నంబురా, సురలోకేంద్రులకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప, అచ్చటి వారికి ఎవరికి తెలియని సత్యము నీ ఒకనికే తెలిసినట్లు, నీ ఒకని ముఖమున ప్రొద్దుపుడిచినట్లు హరిశ్చంద్రుని సత్య సంధత గూర్చి నొక్కి ఒక్కడించిన వశిష్ట, ఆ హరిశ్చంద్రుని సత్య సంధత ఎటిదో పరీక్షించదుగాక. దుర్ఘటమైన కార్యక్రమం పరివేసుకున్నందుకు అనివార్యముగా దాన్ని నిర్వహింపవలేను. ఇందు నాకు జయమా పరాజయమా? మాక పరాజయము. హరిశ్చంద్రుడు నా మాయాజాలమును పడక అబద్ధమాడకును సాటి రాచిపట్టి తన సత్యమనే కీర్తి ప్రపంచ స్థాయిగా నిలుపు కారణమైతినను సంతసంబే నాకు జయంబగు. బొంకెన ఆ వశిష్ఠులకున్నంత సంఘటము నాకు లేదు. అయినను విశ్వామిత్రులకు నాక అపజయ భయమేమిటికి? నాకు అపజయ భయమేమిటికి? కథ బుక్ సంత

భవ్యుండ ప్రాక్ సృష్టికి ప్రతి సృష్టిని ఘటించి బ్రహ్మపదమే రాజఋషి సాధించే అట్టిత పోరాశిత లంప వాలిక వాటిలుండయా.

కావున నేను ఇప్పుడు ఆ హరిశ్చంద్రుని ఆశ్రమమునకైపోయేదను. ఇప్పుడు హరిశ్చంద్రుడు నాచే దిక్కినాడు. నాకు కావలసినంత ధనము నా యాగమునకు సరిపడిన ధనమిచ్చేదని నేను అభయమసంగను. కావున నువ్వు హరిశ్చంద్రుని ఎట్లయినను నా ఆశ్రమమునకు వచ్చినట్లు పొందుగడ పనిదా. క్రూర మృగంబులకు ఇవరకే సుధించింది కదా, ఇప్పుడు హరిశ్చంద్రుడు నాకు ఎట్లో పడడో సూచితగాక. శిష్యాలక్షతగా నక్షత్రగా లెక్కలేని రొక్కంబడికి చెప్పించుకుని హరిశ్చంద్రుని చేజిక్కించుకున్నట్టుయే కాక అతనుడెక్కడకు వచ్చినట్టు పన్నుగడ పని నాడను. ఇప్పుడు అతను మనం ఆకర్షింప శృంగార రూప రేఖ భుజంకులు.

మాతాంగం సూచించదా. ఇందు నీవు కూడా అప్రమత్తులపై సహాయపడవలేను. ఆ వశిష్ఠుడు గురుతో నా ఎదురు వర్ణింపకు. గట్టిగా పట్టుపట్టిన గడియలో విద్యలన్నీ నీకు కరతలామలకంపు గావించదా. తొందరపడకము, అతడే హరిశ్చంద్రుడు వేటకు వచ్చుతున్నాడు. మనం పోవుదాం పద. అవునా మిమ్ము ప్రచండ దండంబుల న్యాయంబుగా మోదనా. ఓరే హరిశ్చంద్ర, నీవు ఇప్పుడు ఎక్కడికి పోయేదవరా? చీ పాపి, అడుగు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదము కూడా అంటుపరుచుతున్నావుగా దుష్ట. ఓరి దుర్మదాంధ, వైవశత కుల కళంక, ఏమిరా నీ మాయా వినయము? ప్రత్యక్షమున వినయస్వర్ణము, పరోక్షమున నిందా పరిభాషణమా? ఓరి దుర్వినేశీల, ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీదు చారిత్రం వల్ల మా సర్వాంగము నచ్చుతున్నాయి ఉన్నవి. మా అంగీకారము లేక ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమంలో ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చేదో తొలుతో చెప్పుము. నీ రాజాధికారములు తపస్సులమైన మాయాడ పనికి వచ్చావురా? ఒకవేళ పనికి వచ్చినను బలగర్వం ఉన్న కన్నుగా నకితని వారెల్లరుంజేరి మా లలితోద్యానలతాధితానముల నెల్లం పెంచి గగోలుగా ఫలవృక్షంబుల సంపడంచి కుసుమ వ్రాతంబులను రాల్చి కావలులయ్యున్న మా హరినాథకంబుల వధింపను బోవ వధింపను బోవ ఎట్లోటితో. ఆశ్రమమెల్లా అపవిత్ర మనుషుడియే కాక అర్జునులై వచ్చిన నా కూతురును వ్యర్థముగా పాడించి తుదకు నాలుక కోయిదని బయలుదేరిదిబట. నీ తాత ఉండే వారికేమి కట్టి పెట్టిదివి? ఓరి దుర్మతి, ముందెవ్వరు రాజులు లేరా, వేటకు రారా? ఈ మృగయ విహారార్థమై మా వంటి జడదారులు ఆశ్రమంలే కానీ పనికిరావేమి? భూచక్రమందలి రాజుల పాదక్రాంతులై ఉందా? చక్రవర్తి పదంగున నీ విర్రవీగుటంతయు మా వంటి ముళ్ళయ ఆశ్రమంలో పాడు చేయటకేనని నాకు ఇదివరకు తెలిసినది కాదుగా. మునిద్రోహి, చూడు ఇప్పుడు నిన్నేం చేసినను. నీవేమునరించినను? మంచిదనుచు, ఇచ్చకములాడుచు, పొట్టకూటికై నీ వెంట తిరుగు ఆ వశిష్ఠుని కొంటివా ఏమి? నీ ఉనరించిన యపకృతికి ప్రతివిధానము చేయకుండాకు మేము అసమర్థులమా? ఓరి వాచాలా, ఏమనుచున్నాడవు? అవల బ్రహ్మైన విశ్వామిత్రుని ఎరుగువా ఎట్లు? ప్రాచ్యరాజస్మయంధకారంబు నీదు కనులకే గట్టినంతనే కానరావో వడలెదుగవా మతివోయనా దురాత్మ యాల ఎదుగవు మమ్మేల ఎదుగవు చెప్పు మోరి దురీశ. అలాగైనా ఎండకన్నెరుగని సుకుమార శరీర రత్నమ తల్లు గాన కళా విలాసినలకు నా ముద్దుల కూతురు నీవెన్నడు రాణిరాజు వచ్చిటివి. ఒడిలో ఇంత వరాల గొప్ప ఒరిగిద్దుకొని ప్రాణములన్నయ్యం నీపైనే నెలకొల్పుకొని పరుగెత్తుకొని వచ్చినందులకు వారికి తగిన సత్కారం మనం రింపక పొగరు చేయమమ్ము కూడా గణింపక నాలుక కోయబోయింది మన మెరింగియే. అలాగైన నీ విషయంలో మేము ఉపేక్షాభావం ఉండరాదు. దురాత్మ, కుసుమ కోమలుడైన రాజబింబాసులపై మోమాటమించుకొని లేక నాలుక కోయిదన్న నీ నాలుక ఇప్పుడు 1000 చీలికలు కావలదా మునిద్రోహి? నీ ముఖము చూసిన కొలది నేయి పోసిన అగ్నివలే మా మనంబు భగ్గు భగ్గున మండుతున్నది రా దురాత్మ. ఈతన క్షమాగుణ సంపత్తి ఎంత ఒప్పుచున్నది. విరాగులమై సంసారముల వాసి తపస్సు చేసుకొనిచున్న మాకి దీర్ఘ కోపం సనదు. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ అందే ఉండ నిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము కనుక నీ భయం బుడిపి నిన్ను చేపట్టినారమ్మలేము. కానీ మా ఉపదేశం ఉండగలదు, దాన్ని మేరకు తప్పక ప్రవర్తించదవేని మా కోపాగ్ని నిశేషముగా చల్లారును. ఎట్టి పాపకృత్యం బయలను మా ఆజ్ఞాయన వెనుకయ్యేది పుణ్యకృత్యముగా మారవలసింది. బలి బలి, మా మహిమలిప్పుడు నీకు బాగుగా తెలియవచ్చినవి కానీ

స్వరూపవతులం గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రభవలం వయోచిత కళామ తల్లులం ఊరి సౌజన్య శ్రీల వహింపు మింకం.

ప్రశస్త శ్రీ సుఖభోగము అన్యాలోచన లేల ఇచ్చితి వివాహం బాడుమా. ఒరి మూర్ఖ సత్యకీర్తి, నీవు ఇప్పుడు లేని సంబంధము కల్పించుకొని మాతో నిర్భయముగా ప్రతివాదం చేయించినందుకు పిడుగు వంటి మా శాపం ఇప్పుడే నీ మీద పడును జుమి. ఓరి చెడుగా, నీవిప్పటి నుండి నీ శౌర్యము మా వంటి జడదారులపై ఉపయోగించుతున్నాడవు రాసుంటా. క్షమించినారము, ఇంక మా యాన నిర్వర్తింపము. ఓరి మూర్ఖ, నీ మేలు కోరి నీ మేలు నీవు చూసుకునలేకున్నాడవు. ఎప్పుడో వచ్చి పరసౌఖ్యమును కాశించి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యోత్తమ భోగంబులు విసి విరచి వెర్రివాడిందైనా కలదా? వీరిని పెళ్లి ఆడకున్నంత మాత్రంన నీ కొరకై స్వర్గద్వారం తెరచిబెట్టబడి ఉన్ననుకుంటేవేమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గసౌఖ్యము కూడా రా, రాజ్యంతే నరకం ధృవ అను వాక్యము వినవో కావున

విరచి వెర్రివాడని అయినా కలదా? వీరిని పెళ్లి ఆడకున్నంత మాత్రంన నీ కొరకై స్వర్గద్వారం తెరచిబెట్టబడి ఉన్ననుకుంటేవేమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యము కూడానా? రాజ్యంతే నరకం దృవ అను వాక్యము వినవో? కావున మా యాజ్ఞ ప్రకారం ఈ పంచమ కన్యలను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్య భోగములతో పాటు ఈ అంగన వలన భోగములు యథేచ్ఛగా అనుభవింపు. ఓరి వెకిలి, నీకింకను పాపపుణ్య వివక్షత ఎందులకు? ఏమీ దండధరుడా? పాపం వేయగు పుణ్యమేయగు విశ్వామిత్ర సిద్ధాంతము వ్యాపారం పూర్వపక్ష రుణలింపను దండహస్తిందగుండా పాపిష్ఠుని జోలి ఎందులకు? నైవ్య స్వర్గ రాజ్య ప్రతిష్ట పాండిత్యము చేత నీ జనకు జాడం నిన్ను రక్షింపదే. హరిశ్చంద్ర, ఇంక సందేహించు వేళ నీ కోరికలేవి యోగ్యము? అరణంబిచ్చదా ఏమి కావలయునో అర్థింపుమా. సంతానపు తదువో జక్కులరేని పెన్నుదులో చింతారత్నమో హేమభూదరమో కౌస్తుభమో సుధారసము హిందత్వమో బ్రహ్మత్వమో ఉర్రగో దీశ పనుల సన్నని గణంబో కాక ఇంకేవియో. అరణం బిచ్చద ఏమి కావలయునో అర్థింపుమా. ఓ ఆత్మశ్లాగి దురభిమాని, నా కూతురును పెళ్లి ఆడిన నీకా లోక నిందకు నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగి నీ భోగ భాగ్యములు మూడు పువ్వులు ఆరు కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గములుండక ఇతడే నూతన సృష్టికర్త అయిన గాధేయుని అల్లుడంచు నిన్ను అందలంబుల నిలిపి జోహోరు నిడలే. నరా సురా అసుర యక్ష గంధర్వుడే నీ. ఊరి కృతజ్ఞ, నీ మేలు కోరి నీకు హితము ఉపదేశించుకున్నందుకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మే అధిక్షేపించుతున్నావుగా. అలాగైనా నీ గురుపుత్రులకు శక్తి శాపం వల్ల చండాలత్వము కాంచిన త్రిశంకునందనుడు ఒక నింది మాత్రము కాదేమి? కరుణామతి చేమీ యందు రాజసత్వం పునఃప్రతిష్ట నష్టం అదియే తప్పు. ఇంతకు మా ఇచ్చు అపూర్వ విభవములతో పాటు మా కన్యలను పరిగ్రహించు వా లేదా చెప్పు. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచియుండు. తప్పిపోయిన సదాశివుని పాదము తప్పిన వాడవదు. చిరకాలం నుండి ఈ రాజ్యం బేలవైన తలంపు నా మదిని బాధించుతున్నది. నేటికి నీ ఔదార్యం నాకది లభించింది. పట్టణంలోకి ఇప్పుడే పోయి సింహాసనంపై అధిష్ఠించదా? అచ్చట రాజపురుషుల అభ్యంతరం చెప్పకుండాకు ఏది నీ రాజముద్రక నిమ్ము? ఆడిన మాట తప్పకుండుము. ఇంకా నీ చమత్కరములు మాకడ చెల్లవు. వీరివాడి వలె నీ మాయాజాలమును మమ్ము పడవేయని చదివేమో. ఇలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్షలు లక్షలు తెలియను. మాట పెదవి దాటక మునిపే యోచించుకునవలేను. నీకంటే లక్షలు రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయ అయింది. మాట పెదవి దాటక ముందే యోచించుకునవలసి ఉన్నది. పెద్ద పశ్చాత్తాపం పొందిన ప్రయోజనంబేమి? ఇంకా వేయి మాటలతోనేమి? నేను ఇప్పుడు ప్రసంగాంతరంలో పొరపాటునట్లంటిని. రాజ్యము నీకు ఎదలచి కాదని స్పష్టముగా చెప్పివేయము. పిదపనే ప్రత్యుత్తరం ఇచ్చిన చీయనము. ఆహా, ఈ పతివ్రతాలమ్మ సత్యవ్రతాభిమానం ఎంత ఒప్పుచున్నదే. సిద్ధముగా ఉన్నాడను హరిశ్చంద్ర. నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక. నీవింక నీ భార్యాపుత్రులతో మా రాష్ట్రము వదిలిపొమ్ము. సత్యకీర్తి మంత్రిత్వంలో ఇచ్చటనే ఉండవలేను. బడిదే, వీరి రాజభక్తి ఎంత నిగూఢమై ఉన్నది. వీరలు ఇప్పుడు నా ప్రాణము తీసినా తీయవచ్చును. ఇప్పుడు వీరిపై కోపించి శాపం ఇచ్చుట కంటే ఆ హరిశ్చంద్రుడు సరళించదు ఏ ఉచితము. హరిశ్చంద్ర, మరల రాజ్యం గ్రహించుటకి కడకి పన్నాగం పన్నితివా? హరిశ్చంద్ర, నీవింక ఇక్కడ ఉండనక్కర్లేదు. మాకు చాలా అప్రద్ధు పోయింది. పొమ్ము, ఇందులో నీ రాజేంద్రుడు లోబడకున్నాడే. మరి ఒక ఎత్తు ఎత్తున హరిశ్చంద్ర. ఒరే హరిశ్చంద్ర, అరరే ఎంతటి మోసగాడవురా. సత్యం వల్ల ఇప్పటిదా పరవిత్తం ముందు పాయసం పుగ భుజింపన్ జూతువా.

0: ఈ నాలుగా తాజి దూలంబా
1: ఇన్ని మర్యాదకు సత్యమూర్తి సత్యమూర్తి సత్యమూర్తి అని

ఘోరీ పాపిష్టి కృతజ్ఞ దుర్మదాంధ ఏమని వాగితివి ఏమని వాగితివి ఇంకా ఒక్క మారుటి కోతకు ఏమో నీ నాలుగ పీకించి గ్రద్దలకు వేషద చేతగాని జీవుల ముందేచుచుందులకు పిదపై ఇలాంటి తిరువ కూతలకు వీటిందులకు మా సొమ్ము మేమడుగుట లేని ఎప్పుడు పెరగటుట ఈ రాజ్యదానం కూడా దానిలో చేరినదా చెప్పము అలాగునే చెయ్యము ప్రథమమునే అనుకుని నా ఎంత బాగుండును పొమ్ము హరిశ్చంద్ర ఉండుండుము ఇంకా ఒక్క మాకొక సందేహం బాధించుతున్నది నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాలు కింద వేయపరచుతున్న మా రుణమెట్లు తీర్చగలబోయి ఎప్పటికప్పుడు పుచ్చుకొని చుండిన మీకును మాకును సౌలభ్యముగా ఉండును ఆహార వ్యవహారం పట్ల మూమాటం పనికిరాదు కావున నీపై నిలువుగా నా శిష్యుని నక్షత్రం పంపిదను శిష్యా నక్షత్రగా నక్షత్రగా నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రదేశమందరి గణించిన రొక్కమునందు ఒక కాసేన విపరచనీయక చేజిక్కించుకుని మోమాటము విడిచి నిర్భయ వృత్తిని వహించి నిమిషమైన కూర్చుండనీయక అహోరాత్రంలో గాఢ ప్రయాణ వ్యధలచే నలిగించి అన్నపానీయములు కడబాయకుండా ధైర్యం కలిగించి ధైర్యం సడలించి కోపము నదలించి ఎలాగైనా ఒక్క అబద్ధమాడింపు తెలిసినదా నక్షత్రక ఇతడు మనకి ఇవ్వవలసిన ధనము నెల దినములో ఇచ్చినట అందు ఒక గవయ అయిన దిగబెట్టగా సమకూర్చుకుని రమ్ము హరిశ్చంద్ర ఇతడు పిన్ననాటి నుండి కడుగు ఆరాపమును పెరిగినవాడు ఆయాసమున కోరడు వట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరడు కావున నీవు వీనిని ఏ గదిలో కనిపెట్టి అన్నపానీయములకు ఎడవాయకుండా ముప్పూట ఎందు వేళ తప్పక నా మారుగా చూసుకొని చుండము పొమ్ము హరిశ్చంద్ర మరి ఒక మాట విని పొమ్ము అయ్యో వెర్రివాడా నీకేమి పిచ్చియా నేనెన్ని విధంబుల బోధించుచుండా నా అంత వాని ఉపదేశం త్రోచివేసి పడరాంటి అగచారులకు తలయగిపోవుచున్నావే రాష్ట్రంలో కడకు నీకు పిరిగడుగులు కూడా దొరకకుండా గట్టి కట్టడి చేసేదను మా ఎప్పట్లు తీర్చగలబోయి నీకు నిష్కార బాధ ఎందులకు చక్కద నా చుక్కలకు నా పెంపుడు కూతురును పెళ్లి ఆడము అట్లు కాదేని నీవు పొడుపాట్లు ఇంక కుక్కలం పడవు సరిసరి ఇనుప గజ్జల తల్లి ఎగు పెద్దమ్మ కిర్రు చెప్పు తొడుగుకొని నీకు ముందు త్రావ తీయుచుండగా నీవు నా మాటలు ఎట్లుందువు ముందు ముందు అరణ్యంలో నెత్తి మాడుచుండా కాలు నిండా ముండ్లు విరుగా శివశర్మ శాధువులాది ఘోరమృగంబులు భయంకరారవని గుండె జల్లుమన నీ రెండు కాళ్ళు శివులు నిలువక లబ్బున మొత్తుకొంచు ఈ నిర్భాగ్యురాలు నీ వెంట నీ ఎగచాట్లు పడలేక అయ్యో మాలదయ్యోమా ఈ మాయ మగన నాకు కట్టి ఎంత చోటు తెచ్చిదివే అని గొల్లున ఏడ్చి తోర్పరం పట్టుచు దుమ్ము తాల్చి నీ ముఖమున కొట్టిన కానీ నా మాటలు ఇప్పుడు నీకు రుచియింపవు నీ ముఖమున కట్టినప్పుడు కానీ నా మాటలను రుచింపవు రోగికి ప్రత్యాహారం చవియగునే పొమ్ము హాహా ఏదైనా మనోనిత్యము సత్యవ్రతారుడి ఎంత శ్లాఘనీయము రవంత నా మాటలు చలింపకున్నాడే ఇప్పుడు కావాలి విధానం ఆలోచించదా హరిశ్చంద్రుడు అరణ్య మార్గమును పోల్చున్నాడు కావున వాయువు నీవు పోయి హరిశ్చంద్రుని భయభ్రాంతం చేయము బేతాళ నీవు పోయి ఆ హరిశ్చంద్రుని స్వభవరం చేయము అగ్ని నీవు పోయి ఆ హరిశ్చంద్రుని అరణ్య మధ్యమున చుట్టుముట్టి దారిగాన కూడా చేయము నాగేంద్ర నీవు పోయి ఆ లోహితాశిని కాటు వేసి చంద్రమతి హరిశ్చంద్రుని పుత్రశోకమును నింపివేయము ఇది నా ఆజ్ఞ పాటింపు దేవా వేయుముఖములు గల ఆదిశేషుడు అయిన నీ మహిమలో నేను వర్ణింప ఎంత వాడను సరే కానీ క్షుద్వాదం ఇక్కడమవుతున్నదే సర్వనోపాయమేమీ కాంతింపకను.

స్మరించింది. ఆనాడు దేవాసుర యుద్ధ సందర్భమున దశరథ మహారాజు కైకకి నుండి వరములు ఇచ్చి ఉన్నారు. ఆ వరములు ఇప్పుడు కోరు మందరతో పురుకొల్పద, కైక మందరతో పురుకొల్పును, నా కోరిక నెరవేరును. కలహవోక్తవు కమ్మని కమలబహుడు నాకు విధించనను కొన్ని నాళ్ళ నుండి కటిక ఉపవాసములు చేసి గడుపవలసే కడుపు నిండిన జగడములు

జగములు పాలించు జగదీశ పరమాత్మ, జగములు పాలించు జగదీశ పరమాత్మ, పగముని మా పైన పడుతరమా నీకు అది కూడా నీలీలయే దేవా, కానరు నీ మహిమా కలిగిన దినములో తలచరు నీ పేరు, కలిగిన దినములా తలచరు నీ పేరు, కలిమి నశించిన కలవరమందేరు, మనుషులకిది సహజమ

0: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో విశ్వామిత్రుని పాత్ర విన్నారు. పద్యాలు పాడినవారు శ్రీ మధ్యశ్రీ శైలం, హార్మోనియం శ్రీ పెద్దకోటి లక్ష్మణరావు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.
1: శ్రీ

భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:10 కావస్తుంది. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 3:63.6 అనగా 9:27 కిలోహెర్ట్స్పై 2వ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, యువవాణి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో మనం ఒక చక్కని టాపిక్తో మనం సిద్ధంగా ఉంటూ ఉంటాం కదా. మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనం మంచిగా చదువుకుంటూ ఉంటాం, పెద్ద పెద్ద డిగ్రీలు అందుకుంటూ ఉంటాం, మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు కూడా సంపాదిస్తూ ఉంటాం, కానీ దురదృష్టవశాత్తు డబ్బును ఎలా మేనేజ్ చేయాలి అనేది మనలో చాలామందికి కనీస అవగాహన కూడా ఉండదు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకే ఈరోజు కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యతలో కొన్ని ప్రాథమిక విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా కార్యక్రమంలో మీకోసం జల్సా చిత్రం నుంచి ఈ పాట సిద్ధంగా ఉంది.

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు యువవాణి. సాధారణంగా మనలో చాలామంది ఎక్కువ సంపాదన కలిగిన వారు మాత్రమే ధనవంతులుగా అయ్యే అవకాశం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆర్థిక నిపుణులు ఏం చెప్తారంటే, మన సంపాదన తక్కువైనా కూడా దానిలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసుకుంటూ దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం వల్ల ఎవరైనా ధనవంతులు కావచ్చు అని చెప్తారు. అయితే మనందరికీ ఇక్కడ ఒక సందేహం వస్తుంది, అదేంటంటే సంపాదనలో ఎంత మొత్తం వరకు మనం పొదుపు చేయాలి అని. దీనికి సమాధానంగా ఆర్థిక నిపుణులు ఏం చెప్తారంటే, 50-30-20 అనే సింపుల్ రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తారు. అంటే మనకు వచ్చే ఆదాయంలో 50% అవసరాలకు, అంటే భోజనం, ఇంటద్దె, నెలవారీ చెల్లింపులు మొదలైన వాటికి మనం కేటాయించాలి. 30% కోరికలు, అంటే సినిమాలు చూడడం, షాపింగ్ చేయడం మొదలైన వాటికి మనం కేటాయించాలి. మిగిలిన 20% మాత్రం మన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా పక్కన పెట్టుకొని పొదుపు చేసుకోవాలి, సరైన పెట్టుబడి పెట్టాలి. మరి యువాణి కార్యక్రమంలో ఇంకొక పాటతో మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
0: హే,

వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం. మరి యువవాణి యువజనుల కార్యక్రమం ఈరోజు మనం ఆర్థిక అక్షరాస్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మనం సాధారణంగా ప్రతిరోజు కూడా స్మార్ట్ ఫోన్స్ ఈ రోజుల్లో అందరూ వాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా రెగ్యులర్ లైఫ్లో మనం యూపీఐ చెల్లింపులు కూడా చేస్తూ ఉన్నాం. అటువంటి చెల్లింపుల్లో ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వచ్చి చెల్లింపు జరగకపోతే వెంటనే మనం ఏం చేయాలి అంటే ఆ సంబంధిత సంస్థను నేరుగా సంప్రదించాలి. ఒకవేళ అది సెలవు రోజు అయి రాత్రి సమయంలో మనం నేరుగా ఆ సంస్థను సంప్రదించడానికి కుదరకపోతే 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ కాల్ చేసి వెంటనే మన ఫిర్యాదును మాత్రం ఖచ్చితంగా నమోదు చేయాలి. దీంతోపాటుగా మనం సైబర్ మోసాల పట్ల కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఓటీపీలు మన బ్యాంక్ పిన్ నెంబర్స్ ఎవరికి చెప్పకూడదు. ఆర్థిక అవగాహన అంటే కేవలం డబ్బు దాచుకోవడమే కాదు, డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం కూడా. మరొక చక్కని గీతం రోబో చిత్రం నుంచి మీకోసం సిద్ధంగా ఉంది. ఈ పాటతో యువవాణి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం.

0: ఎంచుకోండి.
1: వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు యువవాణి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో మనం ఆర్థిక అక్షరాస్యత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజుల్లో చాలామంది యువత ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి, అంటే బై నౌ పే లేటర్ అనే సంస్కృతి వల్ల అప్పుల ఊబిలోకి జారుకుంటూ ఉన్నారు. దీనికి సాధ్యమైనంత వరకు మనం దూరంగా ఉండాలి. ఇక క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు అనేవి మన సదుపాయం కోసం మాత్రమే వచ్చినవి, అంతేకాని ఉచితంగా కాదు. అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డ్, ఈఎంఐ ఆఫర్స్ ఉన్నాయి కదా అని అనవసరమైన వస్తువులు కానీ కొని వాటికి సకాలంలో చెల్లింపులు చేయలేకపోతే మన క్రెడిట్ స్కోర్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతిని, నిజంగా మనకు ఇంటి రుణం లేదా విద్యా రుణం అవసరమైనప్పుడు మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా వీటి పట్ల అప్రమత్తతో ఉండాలి. యువాణి కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం చూడాలని చిత్రం నుంచి ఈ చక్కని గీతంతో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే,
3: వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు వింటున్నారు యువవాణి. యువవాణి కార్యక్రమంలో మనం ఈరోజు ఆర్థిక అక్షరాస్యతలో కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజుల్లో ఉద్యోగాలే కాకుండా సొంతంగా వ్యాపారం చేయాలనుకునే యువత కూడా ఆధునిక ఫైనాన్స్ మెకానిజమ్స్పై అవగాహన కలిగి ఉండాలి. సాధారణ బ్యాంక్ లోన్లు

మాత్రమే కాకుండా మార్కెట్లో ఈరోజు డిజిటల్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. ఈ పద్ధతులు కూడా వీటిపై కూడా మీకు అవగాహన పెంచుకున్నట్లయితే వీటి ద్వారా క్యాష్ ఫ్లోని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనేది తెలుసుకోవడం వల్ల యువ పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు. మరి డబ్బు సంపాదించడం అనేది ఒక ఎత్తు అయితే, దానిని సరైన పద్ధతిలో ఖర్చు పెట్టడం, పెట్టుబడి పెట్టడం మరొక ఎత్తు. చిన్న వయసు నుంచే ఆర్థిక అవగాహన పెంచుకుంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా మనం సులభంగా ఎదుర్కొనవచ్చు. పొదుపు అనేది ఈరోజు ఒక చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ రేపు అదే మనల్ని పెద్ద పెద్ద కష్టాల నుంచి సైతం గట్టెక్కిస్తుంది. అందుకే మనందరం డబ్బుని చక్కగా మేనేజ్ చేద్దాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

సంధ్యారాగాలు కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఎస్పి బాలు జానకి గారు ఆలపించిన పాట వింటారు. ఈ పాట పసివాడి ప్రాణం చిత్రం నుంచి మీకోసం సిద్ధంగా ఉంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ

ఇంతవరకు మీరు శృతిలయలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం గారు గానం చేసిన పాట విన్నారు. తర్వాత మీరు వినబోయే పాట మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గారి గానం వింటారు.

0: సంధ్యారాగాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు జి పద్మగారు చదివిన ఉద్యోగ వార్తలు వింటారు.
1: ఉద్యోగ వార్తలు. టాటా మెమోరియల్ సెంటర్ వారణాసిలోని హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్, మహామనా పండిట్ మదన్మోహన్ మాళవ్య క్యాన్సర్ సెంటర్ వివిధ విభాగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, సర్టిఫైడ్ ఫెలోషిప్ 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు డెంటల్ మరియు ప్రోస్థెటిక్ సర్జరీ, ఆంకోపాథాలజీ, పీడియాట్రిక్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీలో ఆర్థోపెడిక్, థొరాసిక్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత, సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంఎస్, ఎండి, డిఎన్బి, ఎండిఎస్లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థి

అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 133,623 రూపాయల నుంచి 145,530 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://tmc.gov.in. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు చెల్లించాలి. చివరి తేదీ 2026 జూన్ 15వ తేదీ. మరొక ప్రకటన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూన్ 16వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మేనేజ్మెంట్ ట్రైనీ 10 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు అనలిటిక్స్ మరియు డెసిషన్ సైన్స్, ఆపరేషన్స్ మరియు సప్లై చైన్, సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ మరియు మేనేజ్మెంట్, మార్కెటింగ్, అడ్మిన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు మించకూడదు. జీతం నెలకు 35,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.iimmumbai.ac.in. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 16వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఈ ప్రసారంలో 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన శీర్షికన ఆశల జీవని ఆశయాల వాహిని ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416167299 అనే నెంబర్కు వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను aircvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సిరిపురం విశాఖపట్నం 5300003. సమాచారవాణి విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశం

0: లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ హ్యాస్ కంప్లీటెడ్ 4399 డేస్ ప్రైమ్ మినిస్టర్ సర్పాసింగ్ ది జవహర్లాల్ నెహ్రూ టు బికమ్ ది లాంగెస్ట్ కంటిన్యూస్లీ సర్వింగ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ది రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బికాస్ దేర్ వర్ డేస్ అదర్ దెన్ కాంగ్రెస్ నోబడీ కెన్ రూల్ దిస్ కంట్రీ విత్ ఎ స్టేబుల్ గవర్నమెంట్. దిస్ గవర్నమెంట్ ఇట్ హాస్ నాట్ ఓన్లీ గివెన్ ది పొలిటికల్ స్టెబిలిటీ ఫ్రమ్ పాలసీ పారాలసిస్ టు ఎ డైనమిక్ డిసిజివ్ గవర్నమెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎ రిస్కీ డిసిజన్ ఆర్ నాట్ బట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ హీఈస్ ఆల్వేస్ డిసిజివ్.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ది విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్దికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్దికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట్ర వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేదారు కానీ ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకులు లోన్లైనా రైట్ చేసుకోవచ్చు, అట్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు.
0: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా

0: క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
1: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపై ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహ పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్ర సంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగీతి అవోచత్. ఖాద్య సురక్షయా సహ కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజిలా గహ్వర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్, యేన కశ్మీర్ ఉపత్యకయా సహ లద్దాఖస్య చ మధ్యె సర్వ రితు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు 30 అధికాః జనాః మృతాః, ప్రాయః 200 జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య కేరళస్య మాహిక్షేత్రస్య చ ఉపరి అత్యధికవృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యాప్రాహ్ణే కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 69%, వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయ కేంద్రంలో 39, గరిష్ట ఉష్ణోగ్రత 39, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 69%, వర్షపాతం, చిరుజల్లులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి

వాతావరణ సూచన ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తీరంలోనూ తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి ఈ ప్రాంతంలో చేపలు పట్టేవారు రాగల 4 రోజులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి సాయం సమీరం కార్యక్రమంలో శ్రీమతి ఎస్ జానకి గారు పాడిన లలిత గీతాలు, ఫిట్నెస్ మంత్రాలో యోగాసనాలు ఎలా వేయాలి, వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి వివరాలు వింటారు. ముందుగా శ్రీమతి ఎస్ జానకి గారు పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా అంత మహిమ ఏమున్నది రచన శ్రీ ఎం గోపి, సంగీతం శ్రీ ఎల్ కృష్ణన్.

ఎస్ జానకి గారు పాడిన లలిత గీతాల కార్యక్రమంలో వినబోయే పాట ఇంకినై పాడాలా ఏ జనమకైనా. రచన శ్రీ ఎం గోపి, సంగీతం శ్రీ ఎల్ కృష్ణన్.

చివరిగా కదలి రండి నవభారత నారీమణులారా, రచన శ్రీశ్రీ, సంగీతం శ్రీ ఎల్ కృష్ణన్.

పోయినా చేత్తో నేలను తాకాలని శరీరాన్ని బలవంతంగా వంచకుండా వెన్నుముకను నిటారుగా ఉంచి ఛాతీని వెడల్పుగా తెరవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆసనం వేసేటప్పుడు సరైన భంగిమ అంటే అలైన్మెంట్ అన్నది చాలా ముఖ్యం. అప్పుడే నొప్పులు రాకుండా శరీరం దృఢంగా మారుతుంది.

0: ఇంతవరకు ఎస్ జానకి గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోయే అంశం ఫిట్నెస్ మంత్ర. మనం ఏదైనా ఆసనాలు వేసేటప్పుడు, యోగాసనాలు వేసేటప్పుడు మనం ఎంత కష్టపడి వేస్తున్నాం అన్నది కాదు, ఎంత సరిగ్గా ఆసనం వేస్తున్నాం అన్నదే ముఖ్యం. అప్పుడే మంచి ఫలితాలు మనకు అందుతాయి. ఉదాహరణకు త్రికోణాసనం వేసేటప్పుడు నేల అందక

వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి కొన్ని వివరాలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలందరికీ సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మకమైన పథకం. ఈ పథకాన్ని భౌగోళిక ప్రాంతాల ఆధారంగా రెండుగా విభజించారు. నగరాలు పట్టణాల్లో జీవించేవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై అర్బన్ అని, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి పిఎంఏవై గ్రామీణ్ లేదా రూరల్ అని పేరు పెట్టారు. ఈ పథకానికి ఆర్థిక స్థితిని బట్టి లబ్ధిదారులను 4 రకాలుగా విభజించారు. వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా, వార్షిక ఆదాయం 3 లక్షల నుంచి 6 లక్షల మధ్య ఉన్నవారిని ఎల్ఐజి అంటే అల్ప ఆదాయ వర్గాలుగా, వార్షిక ఆదాయం 6 నుంచి 18 లక్షలు ఉన్నవారిని MIG 1 లేదా MIG 2 మధ్య ఆదాయ వర్గాలుగా విభజించారు. ఈ పథకం కింద ఇల్లు కొనుగోలు చేయడానికి లేదా నిర్మించుకోవడానికి బ్యాంకు నుండి హోమ్ లోన్ తీసుకుంటే ప్రభుత్వం వడ్డీపై రాయితీ ఇస్తుంది. లబ్ధిదారుల ఆదాయాన్ని బట్టి హోమ్ లోన్ వడ్డీపై 3 నుంచి 6.5% వరకు సబ్సిడీ లభిస్తుంది. గరిష్టంగా 2.67 లక్షల వరకు నేరుగా వడ్డీ రాయితీ రూపంలో లబ్ధిదారునికు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కింద నిర్మించే ఇంటి యాజమాన్యం తప్పనిసరిగా కుటుంబంలోని మహిళ పేరు మీద లేదా ఉమ్మడి పేరు మీద అంటే జాయింట్ ఓనర్షిప్ రిజిస్టర్ కావాలి. పిఎంఏవై కింద నిర్మించే ప్రతి ఇంటికి కేవలం గోడలు పైకప్పులు మాత్రమే కాకుండా స్వచ్ఛమైన తాగునీటి కనెక్షన్, మరుగుదొడ్డి సౌకర్యం మరియు విద్యుత్ కనెక్షన్ వంటి అన్ని కనీస వసతులు కల్పిస్తారు. ఇళ్ల నిర్మాణంలో పర్యావరణానికి హాని చేయని, స్థానికంగా లభించే మరియు నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనగా ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ టెక్నాలజీ ఉపయోగించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇంతవరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం వివరాలు విన్నారు.

0: సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సూక్ష్మ నీటిపారుదల పద్ధతులు, బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్య పద్ధతి వాడుకలో మెలకువలు, ఈ అంశంపై అనకాపల్లి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీ ఎంపీ శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతం వింటారు. ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ పద్ధతులు, గోదాముల్లో నిల్వలు, ఈ అంశంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన సమాచారాన్ని ఏ బృందాకుమారి గారు చదవగా వింటారు. 7:45 ప్రసారమయ్యే వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్ల రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మరియు SBI చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. 8:00-8:15 వరకు స్వరమాలిక తెలుగు సినీ గీతాల కార్యక్రమం వింటారు. 8:15 కే

0: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన శీర్షికన ఆశల జీవని ఆశయాల వాహిని ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల గారు. రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10 గంటలకు విజయవాడ కేంద్రం నుంచి హరికథ వింటారు. ఇవి ఈనాటి ప్రసారాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం వింటారు. మనిషిని మనిషిగా చూసే బృందగానం వింటారు. రచన శ్రీ నిమ్మల అశోక్ గౌడ్. 6:10 ప్రసారమయ్యే భక్తిరంజని కార్యక్రమంలో రంగనాథస్తవం దమ్మపదం వింటారు. 6:30 చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీ దొమ్మేటి సత్యనారాయణ. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు రకాల ఎంపిక జాగ్రత్తలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, కె శివానందమూర్తి గారుల వర్ధంతి సందర్భంగా వారి జీవితాల్లోని కొన్ని ముఖ్య విశేషాలు వింటారు. అనంతరం జీవన విధానానికి 5 యోగా సూత్రాలు ప్రసంగ ధారావాహిక మొదటి భాగం వింటారు. ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం. 8:30 శ్రీ ఏవిఎస్ ప్రసాద్ గారు అందించిన ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ రామచరణ్ గారి వయోలిన్ వాదనం వింటారు. మృదంగంపై శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు, తాళం శ్రీ పి దొరబాబు. 8:59 నుంచి 10 గంటల వరకు పాటల పల్లకి శ్రోతలు కోరిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అంటే 0891-272-7244 లేదా 272-7288 అనే నెంబర్స్కి కాల్ చేయాల్సి ఉంటుంది. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 10:30 తిరిగి పాటల పల్లకి, 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:00 మధురిమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమంలో నారసంచుల తయారీ స్వయం ఉపాధి కల్పనపై ఆకుల సావిత్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారు అందించిన శేష ప్రశ్న కథానిక వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారి అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజ్భూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్

0: డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్ నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले दिनों में है. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
3: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: దుబాయ్లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన

0: ముగ్గురు తెలంగాణకు చెందిన ముగ్గురు భారతీయ కార్మికులు, ఒక శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరీ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుక సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్ట్రమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడడం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

పల్లె సీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో సూక్ష్మ నీటి పారుదల పద్ధతులైన బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్య పద్ధతుల వాడుకలో మెలకువలు ఈ అంశంపై డాక్టర్ ఎంపీ శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ పద్ధతులు, గోదాముల్లో నిల్వలు ఈ అంశంపై వ్యవసాయ సమాచారం వింటారు. ముందుగా సూక్ష్మ నీటి పారుదల పద్ధతులైన బిందు సేద్యం మరియు తుంపర్ల సేద్య పద్ధతుల వాడుకలో

0: మెలకువలు. ఈ అంశంపై అనకాపల్లి హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎంపి శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశమైనటువంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులు, ప్రయోజనాలు మరియు వాటి విధానాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుత వ్యవసాయ రంగంలో సంప్రదాయ పద్ధతిలో నీటి తడులు ఇవ్వడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కువ నీరు మరియు విద్యుత్ వినియోగం, భూసార తగ్గడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి సమస్యలు రైతులకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ సాగుల్లో నీటి వినియోగ సామర్థ్యం కేవలం 30-40% మాత్రమే ఉంటుంది. అధిక దిగుబడులకై అధిక నీరు అందించడం అవసరం లేదు. అందుకే నీటిని ఆదా చేస్తూ అధిక దిగుబడులు పొందేందుకు తుంపురు సేద్యం మరియు బిందు సేద్యం వంటి సాగునీటి పద్ధతులు ఎంతో ఉపయోగకరంగా మారాయి. పంటకు అవసరమైన నీటిని సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో మొక్కకు నీరు అందించడం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు. ముందుగా తుంపురు సేద్యం గురించి తెలుసుకుందాం. తుంపురు సేద్యం, ఈ పద్ధతిలో నీటిని వర్షపు చినుకుల మాదిరిగా స్ప్రింక్లర్ పరికరం ద్వారా పంటపై చల్లడం జరుగుతుంది. పైపుల ద్వారా పిడినంతో వచ్చిన నీరు స్ప్రింక్లర్ నాజల్ ద్వారా బయటకు వచ్చి తుంపర్లుగా పొలంపై పడుతుంది. ఈ విధానం ద్వారా 50-70% వరకు నీటి వినియోగ సామర్థ్యాన్ని సాధించవచ్చు. పిడినం సరైన స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. పిడినం తక్కువగా ఉంటే నీటి బిందువులు పెద్దగా మారి నేలపై ప్రభావాన్ని చూపవచ్చు. అందువల్ల అవసరమైన పిడినంతో స్ప్రింక్లర్ వ్యవస్థను ఉపయోగించాలి. తుంపురు సేద్యం వల్ల కలిగే లాభాలు, సంప్రదాయ పద్ధతిలాగా కాలువలు, గట్లు చేయాల్సిన అవసరం ఉండదు. అందువల్ల పొలం మొత్తం సాగు చేసుకోవచ్చు, భూమి కూడా వృధా కాదు. సాధారణ పద్ధతిలో నీరు కాలువల్లో పారేటప్పుడు కొంత నీరు ఆవిరైపోతుంది, మరికొంత నీరు భూమిలో ఇంగిపోతుంది. దీంతో చాలా నీరు వృధా అవుతుంది. కానీ తుంపురు సేద్యంలో నీరు నేరుగా పంటపై పడటం వల్ల నీటి ఆదా ఎక్కువగా ఉంటుంది. పంటకు అవసరమైనంత నీటిని తరచుగా ఇవ్వటం వల్ల మొక్కలు బాగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. మొక్కలకు కొద్ది కొద్దిగా నీరు అందడం వల్ల భూమిలో నీరు ఎక్కువగా ఇంగిపోదు. ముఖ్యంగా ఇసుక నేలలో కూడా నీటిని సరిగ్గా వినియోగించుకోవచ్చు. స్ప్రింక్లర్ ద్వారా నీరు చిన్న చిన్న తుంపర్ల రూపంలో పడటం వల్ల నేలలో సరైన తేమ ఉంటుంది. దీంతో విత్తనాలు త్వరగా మొలకెత్తి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఎగుడు దిగుడులు భూమిలో కూడా ఈ పద్ధతిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తుంపురు సేద్యం వల్ల పొలం చల్లబడుతుంది. దీంతో పంటలు వేడి నుంచి రక్షణ పొందుతాయి. తుంపురు సేద్యాన్ని అమర్చుకునే పద్ధతులు, రైతుమిత్రులారా, తుంపురు సేద్యాన్ని మనం అవసరానికి తగ్గట్టు 3 రకాలుగా అమర్చుకోవచ్చు. మొదటి పద్ధతిలో ప్రధాన పైపు అంటే మెయిన్ పైపు, ఉప ప్రధాన పైపు అంటే సబ్ మెయిన్ పైపు, లాటరల్ పైపులు అన్నిటినీ భూమిలో పాతిపెట్టి శాశ్వతంగా అమర్చుతారు. ఒకసారి వేసుకున్నాక మళ్ళీ మార్చాల్సిన పని ఉండదు. రెండో పద్ధతిలో మెయిన్ పైపు అంటే ప్రధాన పైపు మాత్రమే భూమిలో స్థిరంగా ఉంటుంది. మిగతా స్ప్రింక్లరు పైపులు అవసరమైన చోటుకు మార్చుకొని వాడుకోవచ్చు. దీనిని పాక్షిక శాశ్వత అంటే సెమీ పర్మనెంట్ పద్ధతి అంటారు. మూడో పద్ధతిలో అన్ని పరికరాలను తీసి ఒక పొలం నుంచి ఇంకో పొలానికి సులభంగా మార్చుకొని వాడుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ పొలాలు ఉన్న రైతులు లేదా చిన్న రైతులకు ఈ పద్ధతి చాలా ఉపయోగంగా ఉంటుంది. రైతు సోదరులు గమనించాలి, పంటను బట్టి, పొలం అవసరాన్ని బట్టి స్ప్రింక్లర్లు కూడా వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి చిన్న చిన్న ప్రాంతాలకు ఇంపాక్ట్ స్ప్రింక్లర్లు బాగా ఉపయోగపడతాయి. పెద్ద పొలాలకు ఎక్కువ దూరం వరకు నీరు వెదజల్లాలంటే జాయింట్ స్ప్రింక్లర్

లేదా రెయిన్ గన్ వాడతారు. మామిడి, జీడి, కొబ్బరి లాంటి తోట పంటలకు మైక్రో స్ప్రింక్లర్లు లేదా మైక్రో జెట్స్ మంచివి. పచ్చిక మైదానాలు ల్యాండ్లకు పాపప్ స్ప్రింక్లర్లు ఉపయోగిస్తారు. ఎగుడు దిగుడులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రెగ్యులేటర్ స్ప్రింక్లర్లు ఉపయోగించాలి. ఇప్పుడు దాకా మనం స్ప్రింక్లర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బిందు సేద్యం గురించి తెలుసుకుందాం. బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటే ప్రతిరోజు మొక్కలకు కావలసిన నీటిని చిన్న నల్ల పైపులకి అమర్చిన డ్రిప్పర్ల్ అనే చిన్న పరికరం ద్వారా బొట్టు బొట్లుగా నేల ఉపరితలపై లేదా నేల దిగువన నేరుగా మొక్క వేరు దగ్గర అతి స్వల్ప పరిమాణంలో అందించే విధానాన్ని బిందు సేద్యం లేదా డ్రిప్ పద్ధతి అంటారు. ఈ బిందు సేద్యం ద్వారా పంటకు కావలసిన నీటిని ఆదా చేస్తూ 90 నుంచి 95% వరకు నీటి వినియోగ సామర్థ్యాన్ని పొందవచ్చు. బిందు సేద్యం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుందామా? మొదటిగా పొలంలో గట్లు, కాల్వాలు చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో భూమి వృధా కాకుండా మొత్తం పొలం సాగు చేసుకోవచ్చు. నేరుగా మొక్కల వేరు వ్యవస్థ దగ్గర నీటిని అందించడం మూలంగా కలుపు సమస్య కూడా తగ్గుతుంది, కాబట్టి కూలీల ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. ఎత్తు పొలాలుగా ఉన్న భూమిలో కూడా ఈ పద్ధతిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. నీటితో పాటు ఎరువులు కూడా నేరుగా మొక్క వేర్ల దగ్గర పంపించవచ్చు. దీనివల్ల ఎరువులు వృధా కాకుండా మొక్కలకు బాగా ఉపయోగపడతాయి, అలాగే నీరు కూడా ఆదా అవుతుంది. కొంచెం ఉప్పు శాతం ఎక్కువ ఉన్న నీటితో కూడా ఈ పద్ధతిలో కొన్ని పంటల్ని సాగు చేయవచ్చు. భూమి కొరతకు గురికాదు, నీరు ఎరువులు వృధా కాకుండా మొక్కలకు అందుతాయి, మురుగునీటి సమస్య కూడా తగ్గుతుంది. అలాగే డ్రిప్ పద్ధతి వాడటం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు డ్రిప్ పద్ధతిని అమలు చేసుకోవడము రైతులకు చాలా మంచిది కదా? అయితే ఇప్పుడు డ్రిప్ పద్ధతిని ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు గురించి కూడా తెలుసుకుందాం. బిందు సేద్యం పద్ధతి లేదా డ్రిప్ పద్ధతికి అయ్యే ఖర్చు సాధారణంగా పంట రకం బట్టి, అదేవిధంగా వరుసల మధ్య దూరము, నీటి వసతీ పొలం నుంచి ఎంత దూరంలో ఉంది, నీటి నాణ్యత, అలాగే ఏ రకం డ్రిప్ పరికరాలను వాడుతున్నాము దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బిందు సేద్యం ఏర్పాటు చేయడానికి ఎకరాకు సుమారుగా 80 నుండి 90 వేల వరకు ఖర్చు అవుతుంది. కూరగాయల వంటి తక్కువ అంతరాల పంటలకు అయితే పైపులు, డ్రిప్పర్లు ఎక్కువగా అవసరం అవడం వల్ల ఖర్చు సుమారుగా 120 వేల వరకు కావచ్చు. ఇప్పుడు బిందు సేద్యం పద్ధతిలో నీటిని ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది కూడా తెలుసుకుందాం. బిందు సేద్యం పద్ధతిలో ఒక మొక్కకు లేదా పొలానికి రోజుకు ఎంత నీరు ఇవ్వాలన్నది వాతావరణం, గాలిలో తేమ, మొక్కల మధ్య దూరము, పంట రకము, పంట ఎదుగుదల దశలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ముందుగా పంటకు ఎంత నీరు అవసరము అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత డ్రిప్పర్ల సంఖ్య, ఒక డ్రిప్పర్ గంటకు ఎంత నీరు ఇస్తుందో చూసుకొని డ్రిప్పర్ వ్యవస్థను ఎంతసేపు నడపాలో నిర్ణయించాలి. ఇప్పుడు బిందు సేద్యం పద్ధతిలో ఫర్టికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బిందు సేద్యం పద్ధతిలో నీటితో పాటు నీటిలో కరిగే ఎరువుల్ని కూడా మొక్కలకు అందించే విధానాన్ని ఫర్టికేషన్ అని అంటారు. అంటే నీరు పెట్టేటప్పుడే ఎరువులను కూడా నేరుగా మొక్క వేర్ల దగ్గర చేరేలాగా చేయడం అన్నమాట. ఈ పద్ధతిలో నీరు, ఎరువులు రెండూ ఒకేసారి సరైన మోతాదులో మొక్కలకు అందుతాయి. దీంతో ఎరువులు వృధా కాకుండా మొక్కలకు బాగా ఉపయోగపడతాయి. ఎరువులు వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంపొందించవచ్చు. సాధారణంగా ఫర్టిగేషన్లో పొటాషియం నైట్రేట్, ఫాస్పరిక్ ఆమ్ల, కాల్షియం నైట్రేట్, అమోనియం సల్ఫేట్, మోనోపొటాషియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వంటి నీటిలో కరిగే ఎరువుల్ని వాడతారు. ఈ ఎరువులను అందించడానికి ప్రత్యేకంగా ఫర్టిగేషన్ ట్యాంక్ లేదా వెంచర్ పరికరాన్ని ఉపయోగిస్తారు. అవసరమైన ఎరువుల ద్రావణాన్ని ట్యాంక్లో కలిపి లేదా వెంచర్ ద్వారా మొత్తం పొలానికి సులభంగా అందించవచ్చు. ఈ విధంగా డ్రిప్ ఫర్టిగేషన్ గురించి

తెలుసుకున్నాము. ఇప్పుడు మనం బిందు సేద్యం పద్ధతిలో పరికరాల గురించి తెలుసుకుందాం. డ్రిప్ లేదా బిందు సేద్య పరికరాలు మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది నీటిని ఎరువులను నియంత్రించే హెడ్ కంట్రోల్ యూనిట్, రెండవది నీటిని సరఫరా చేసే విభాగం, ఇందులో ప్రధాన పైపులు అంటే మెయిన్ పైపులు, ఉప ప్రధాన పైపులు అంటే సబ్ మెయిన్ పైపులు, కంట్రోల్ వాల్వ్లు, ఫ్లష్ వాల్వ్లు ఉంటాయి. మూడవది నీటిని విస్తరించే విభాగం, ఇందులో లాటరల్ పైపులు, డ్రిప్పర్లు, ఎండ్ క్యాప్లు ఉంటాయి. ఇప్పుడు బిందు సేద్యం పద్ధతి నిర్వహణ గురించి కూడా తెలుసుకుందాం. రైతు మిత్రులారా, బిందు సేద్యం వ్యవస్థను ఎక్కువ సంవత్సరాలుగా బాగా ఉపయోగించాలంటే దాని సంరక్షణ అనేది చాలా ముఖ్యం. నీరు డ్రిప్ వ్యవస్థలో ఫిల్టర్ ద్వారా శుద్ధి చేయబడి మెయిన్ పైపులు, సబ్ మెయిన్ పైపులు మరియు లాటరల్ పైపుల ద్వారా ప్రవహించి చివరికి డ్రిప్పర్ల ద్వారా బొట్టు బొట్టులుగా మొక్కల వేర్ల వద్దకు చేరుతుంది. కానీ కాల్వలు, చెరువులు నుంచి వచ్చే నీటిలో మట్టి రణువులు, చెత్త, ఆకు, నాచు, వాచి, బ్యాక్టీరియా లాంటివి ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిలో ఉప్పు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి డ్రిప్ పైపులు డ్రిప్పర్లో చేరి మూసుకుపోయి ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే మొక్కలకు సరైన మోతాదులో నీరు అందదు, దీంతో పంటకు నష్టం కలుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా డ్రిప్ పద్ధతిని ఏ విధంగా కాపాడుకోవాలి తెలుసుకుందాం. డ్రిప్ను కొన్ని రోజులు వాడిన తర్వాత ఫిల్టర్లో చేరిన మురికి, మట్టి వంటివి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇసుక ఫిల్టర్ లేదా గులకరాళ్ళ ఫిల్టర్ ఉంటే వాటిని బ్యాక్ వాష్ చేసి శుభ్రపరచాలి. జల్లెడు ఫిల్టర్ను బయటకు తీసి 2-3 నిమిషాలు వేగంగా వచ్చే నీటిలో కడగాలి. ఫిల్టర్ శుభ్రం చేయడానికి బ్రష్ వాడకూడదు, అలా చేస్తే చిన్న రంధ్రాలు పెద్దవై ఫిల్టర్ సరిగ్గా పనిచేయదు. మెయిన్ పైపులు, సబ్ మెయిన్ పైపులు చివర ఉన్న ఫ్లష్ వాల్వ్ను అప్పుడప్పుడు తెరిచి లోపల ఉన్న మట్టి మురికి బయటకు వచ్చేలా చేయాలి. దీనినే ఫ్లషింగ్ అంటారు. లాటరల్ పైపుల చివర ఉన్న ఎండ్ క్యాప్ లేదా ప్లగ్ తీసి శుభ్రం చేస్తే లోపల ఉన్న మట్టి బయటకు వస్తుంది. డ్రిప్పర్ నుంచి నీరు రాకపోయినా లేదా ఎక్కువ నీరు కారుతున్నా డ్రిప్ తీసి లోపల శుభ్రం చేసి మళ్ళీ సరిగ్గా అమర్చాలి. ఇలా చేస్తే డ్రిప్ పద్ధతి ఎలాంటి ఇబ్బందులకు లేకుండా బాగా పనిచేస్తుంది. రైతుమిత్రులారా, ఇప్పుడు బిందు సేద్యంలో ఆటోమేషన్ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. బిందు సేద్యంలో ఆటోమేషన్ అంటే నీటిని మరియు ఎరువుల పైపులను రైతు చేతితో ఆన్ చేయకుండా అవసరమైన సమయంలో ఆటోమేటిక్గా పంటలకు అందించే విధానం. ఈ విధానంలో టైమర్, సెన్సార్లు, కంట్రోలర్ వంటి పరికరాలు ఉపయోగిస్తారు. ముందుగా సమయం సెట్ చేస్తే నిర్ణయించిన సమయంలో మోటార్ ఆన్ అయ్యి డ్రిప్ ద్వారా పంటకు నీరు అందుతుంది. అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అవుతుంది. కొన్ని ఆధునిక పద్ధతుల్లో నేలలో తేమ ఎంత ఉందో గుర్తించే సెన్సార్లు కూడా ఉంటాయి. నేలలో తేమ తక్కువైనట్లయితే నీరు అందిస్తాయి. దీంతో నీటి వృధా కాకుండా ఆటోమేషన్ వల్ల రైతులకు కూలీల అవసరం తగ్గుతుంది, సమయం ఆదా అవుతుంది, నీరు మరియు ఎరువులు సరైన మోతాదులో అందుతాయి. ముఖ్యంగా రైతు పొలాల్లో లేకపోయినా నీటి యాజమాన్యాన్ని సులభంగా ఆటోమేషన్ ద్వారా చేయవచ్చు. రైతుమిత్రులారా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనంలో భాగమైన మోర్ క్రాప్ పర్ డ్రాప్ అంటే ప్రతి నీటి బొట్టకు ఎక్కువ పంట అనే నినాదంతో అమలు చేస్తున్న సూక్ష్మ సేద్యం పథకం కింద ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలు మరియు నమోదు విధానం గురించి కూడా తెలుసుకుందాం. మొదటిగా బిందు సేద్యంపై సబ్సిడీ గురించి తెలుసుకుందాం. హరిజన మరియు గిరిజన అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు 100% సబ్సిడీ అందిస్తున్నారు. అయితే గరిష్టంగా ఒక రైతుకు 2,18,000 వరకు సబ్సిడీ పరిమితం ఉంటుంది. ఇతర వర్గాల చిన్న మరియు సన్నకారు

0: సహకార రైతులకు అంటే 5 ఎకరాల్లోపు భూమి ఉన్నవారికి 90% సబ్సిడీ, అంటే హరిజన మరియు గిరిజన కాకుండా ఇతర వర్గాల రైతులకు 90% సబ్సిడీ 5 ఎకరాల్లోపు ఉన్నట్లయితే. దీనికి గరిష్ట పరిమితి 2,18,000 వరకు ఉంటుంది. 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న మధ్యస్థ రైతులకు 70% వరకు సబ్సిడీ అందుతుంది. ఇందులో గరిష్టంగా 3,10,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న పెద్ద రైతులకు 50% వరకు సబ్సిడీ అందిస్తున్నారు. ఇందులో గరిష్టంగా 4 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. తుంపురు సేద్యం అంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్, దీనిపై సబ్సిడీ చూసుకున్నట్లయితే అన్ని వర్గాల చిన్న సన్నకార రైతులకు మరియు ఇతర రైతులకు తుంపురు సేద్యంపై 50% సబ్సిడీ అందిస్తున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ విధానం గురించి తెలుసుకున్నట్లయితే సూక్ష్మ సేద్యం పద్ధతుల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ నమోదు ప్రక్రియను VAA అంటే గ్రామ వ్యవసాయ సహాయకులు, అదేవిధంగా VHA అంటే గ్రామ ఉద్యాన సహాయకులు, MIAO లేదా ఉద్యాన శాఖ అధికారులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు అన్నట్లయితే భూమి హక్కు పత్రము, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్కు, FMA స్కెచ్చు, భూమి సరిహద్దుల వివరాలు, అలాగే నీటి వనరుల వివరాలు అంటే బోర్వెల్లు, బావి లేదా కాల్వల వివరాలు అవసరము. హరిజన మరియు గిరిజన రైతులు అంటే SC ST రైతులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్ర కూడా జతవేయాలి. ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు ప్రాధాన్యత ఆధారంగా డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యానికి పరిపాలన అనుమతి ఇస్తారు. ఇంకా అనకాపల్లి జిల్లాకు కేటాయించిన కంపెనీలు అన్నట్లయితే ఫినోలెక్స్ ప్లానస్, కొటారి అగ్రిటెక్, సిగ్నెట్ ఇండస్ట్రీస్, నటాఫేమ్ ఇరిగేషన్, జైన్ ఇరిగేషన్, సుధాకర్ VPVC ప్రోడక్ట్స్ కంపెనీలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం చివరి భాగానికి వచ్చాము. ప్రస్తుత కాలంలో ఆధునిక మరియు సాంకేతిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తే రైతులు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని పొందగలరు. అలాగే ప్రతి పంటల్లో ఆధునిక వ్యవసాయ పరికరాలు, సూక్ష్మ సేద్య పద్ధతులు ఉపయోగిస్తే కూలీల సమస్య తగ్గి నీరు మరియు ఎరువుల ఖర్చు ఆదా అవుతుంది. దీంతో మంచి నాణ్యమైన దిగుబడిని సాధించి రైతులు ఆర్థికంగా లాభపడగలరు. రైతులందరూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను.
1: ఇంతవరకు అనకాపల్లి జిల్లా హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ MP శ్రీకాంత్ గౌడ్ గారి ప్రసంగం విన్నారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: జానపద గీతం వింటారు.

0: ಜಂಬೈಲೆ ಜಂಬೈಲೆ ಜೋರು ಲಂಗರು ಅವ್ರವ್ರ ಮುನ್ನೊಳ್ಳ ಬಾಯಿ ಲಂಗರು ಅರೆ ಅರೆ ಜಂಬೈಲೆ.
1: ವ್ಯವಸಾಯ ಉತ್ಪತ್ತುಲ ನಿಲ್ವ ಪದ್ಧತಿಲು ಗೋದಾಮುಲ್ಲೋ ನಿಲ್ವಲು వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన సమాచారాన్ని ఏ బృందా కుమారి గారు వివరిస్తారు.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఉత్పత్తుల నిల్వ పద్ధతులు ఈ అంశంలో గోదాముల్లో నిల్వ ఈ అంశం గురించి తెలుసుకుందాం. నిల్వ చేసే గోదాముల్ని ముందుగా శుభ్రం చేసి గోదాముల పైకప్పు గోడలు నేలలో పగుళ్ళు రంధ్రాలు లేకుండా సిమెంట్తో పూడ్చాలి. తర్వాత నేల మీద గోడలకు పైకప్పుకు మరియు గోని సంచుల మీద మలాథియాన్ 50 EC 10 mL లేదా డెల్టా మెత్రిన్ 2.5 WP 40 g లీటర్ నీటికి కలిపి 100 m² విస్తీర్ణానికి 3 L చొప్పున పిచికారి చేసుకోవాలి. ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా ఉండేందుకు చెక్క దిమ్మలపైన వాటిని అమర్చాలి. గోదాముల్లో పక్క గోడలకి పైకప్పుకి తగలకుండా బస్తాలను అమర్చుకోవాలి. నెట్టు చుట్టూ 2 అడుగుల స్థలం వదిలితే అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించుకోవడానికి ఇంకా మందుల పిచికారికి కూడా వీలు కలుగుతుంది. ధాన్యంలో పురుగు ఆశించినప్పుడు గాదెల్లో కానీ పాత్రల్లో కానీ గోదాముల్లో కానీ అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లల ద్వారా ఊదరబెట్టి పురుగుల్ని నివారించుకోవచ్చు. దీనికి అన్ని దశల్లోని కీటకాలని నశింపచేసే శక్తి ఉంటుంది. కవరుతో కప్పినట్లయితే మెట్రిక్ టన్ను ధాన్యానికి 3 tablets వాడాలి. షెడ్ ఫ్యూమిగేషన్ కొరకు 100 m³ 120 tablets వాడితే మంచిది. ఈ విధంగా 7 రోజులు ఊదరబెట్టిన తర్వాత నెమ్మదిగా పట్టాలు తీసివేసి 2 రోజుల పాటు ఏరేషన్ గాలి ప్రవేశం కొరకు చేయాలి. ఊదరబెట్టడం కేవలం మంచి శిక్షితులు అయిన పర్యవేక్షణలో మాత్రమే చేపడితే మంచిది. ఇక ఎలుకల యాజమాన్యం కూడా చూద్దాం. ఎలుకల విసర్జితాలు గుర్తులు బొరియలు అవి కొరికిన వస్తువులు నడిచిన దారులు నూనెచారులు ఇలాంటి వాటి కదలికలను బట్టి వాటి ఉనికి అనేది మనం గ్రహించవచ్చు. వాటి ఉనికి గ్రహించి సకాలంలో నివారణ మరియు నిర్మూలన చర్యలను చేపట్టినట్లయితే ధాన్యం నిల్వలో ఎలుకల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ ప్రక్రియలో 2 పద్ధతులు ఉంటాయి. 1 రసాయనేతర పద్ధతులు, 2 రసాయనిక పద్ధతులు. రసాయనేతర పద్ధతులు చూస్తే ఇవి రసాయనిక విషపు ఎరలు వాడకుండా ధాన్యపు నిల్వలో చేపట్టే జాగ్రత్తలు. గిడ్డంగుల లోపలే గాక బయట కూడా శుభ్రపరచుకోవాలి. చెత్తా చెదారం లేకుండా బయట లోపల రోజు శుభ్రం చేసుకోవాలి. బయట గడ్డి కలుపు లేకుండా నివారించుకోవాలి. ఎప్పటికప్పుడు గోదాముల్లోనికి వెళ్ళడానికి తాత్కాలిక మెట్లని ఏర్పరచుకోవాలి. పైకప్పుకు ఆస్బెస్టాస్ షీట్ కానీ కార్గేటెడ్ షీట్ కానీ వాడినప్పుడు జాయింట్ల

మధ్య వైర్ నెట్తో గోడ మరియు పైకప్పును మూసివేయాలి. ఇక రసాయన పద్ధతులు చూస్తే ధాన్యం నిల్వలో ఎలకల నివారణ ఉపయోగించే రసాయనికాలు రెండు రకాలు, విషపు ఎరలు. ప్రస్తుత మార్కెట్లో విషపు ఎరలకు గాను జింక్ ఫాస్ఫైడ్ మరియు బ్రోమోడయోలిన్ మందులు వాడుతున్నారు. అలాగే ఇంకొకటి విషపు బిల్లలు, అల్యూమినియం ఫాస్ఫైడ్ బిల్లల్ని విషపు బిల్లలుగా వాడుతున్నారు. తర్వాత విషపు ఎరలు, అలా జింక్ ఫాస్ఫైడ్ ఈ విషపు ఎరని తిన్న ఎలుకలు వెంటనే ఒక రోజులో కడుపు మంటతో చనిపోతాయి. కాబట్టి ఇతర ఎలుకలకి ఎరబిడియం ఏర్పడుతుంది. ఈ బిడియం మందు మోతాదు ఎలుక జాతిని బట్టి 3 నెలల వరకు ఉండవచ్చు. అందువల్ల ఈ జింక్ ఫాస్ఫైడ్ విషపు ఎరని వాడేటప్పుడు ముందుగా 3 నుంచి 4 రోజుల పాటు ఎలుకల్ని మామూలు విషం లేని ఎరతో మచ్చిక చేసుకుని, అలాగే అవసరాన్ని బట్టి ఈ మందుని కేవలం 6 నెలల్లో ఒక్కసారి మాత్రమే వాడుకోవాలి. జింక్ ఫాస్ఫైడ్

0: పసుపు ఎర్రని వాడేటప్పుడు ముందుగా 3 నుంచి 4 రోజుల పాటు ఎలకల్ని మామూలు విషం లేని ఎర్రతో మజ్జిగ చేసుకుని, అలాగే అవసరాన్ని బట్టి ఈ మందుని కేవలం 6 నెలల్లో ఒక్కసారి మాత్రమే వాడుకోవాలి. జింక్ ఫాస్ఫైడ్ విషపు ఎర్రల్ని కేవలం ఎర్ర స్థావరాల్లో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. బ్రోమోడయాలిన్ ఎర్రమందు కేక్ పౌడరు రూపాల్లో లభిస్తుంది. విషపు ఎర్రకి గాని 100%లో 2% మందు, 2% నూనె, 96% వరి నూకలు ఉండేలాగా తయారు చేసుకుంటారు. మిగిలిపోయిన ఎర్రని, చనిపోయిన ఎలకల్ని భూమిలో పాతిపెట్టేయాలి. అలాగే విషపు బిళ్ళలు, అంటే అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్ళలు అని చెప్పుకున్నాం కదా, వాటి గురించి చూద్దాం. ఊదరబెట్టడం అంటే ఫ్యూమిగేషన్ ద్వారా ధాన్యాన్ని ఆశించే కీటకాలు మరియు ఎలకల్ని నశింపజేయచ్చు. అల్యూమినియం ఫాస్ఫైడ్ ఊదరబెట్టినప్పుడు శిక్షితులైన పర్యవేక్షకులు ఉంటే మంచిది. 1 టన్ను ధాన్యానికి 3 గ్రాముల బిళ్ళల్ని 3 చొప్పున వాడుకుంటూ ఉండాలి. గోదాము, ప్రధాన ద్వారాల దగ్గర, కిటికీల దగ్గర, ఇంకా వెంటిలేటర్లు దగ్గర ఆమోదించిన మందంగల పేపర్లు మరియు టేప్ సహాయంతో ఎక్కడా లీకేజీలు లేకుండా సీల్ చేసేయాలి. వారం తర్వాత తిరిగి తెరిచినప్పుడు విషవాయువు పూర్తిగా బయటకు పోయే వరకు 24 గంటలు మనం వేచి ఉండాలి. నైపుణ్యం కలిగిన వారే ఈ ప్రక్రియను మాత్రం చేపట్టాలి.
1: వ్యవసాయ సమాచారం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి

0: అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
1: అందరికీ నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకున్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మనిర్భర పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మేము అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద, లైఫ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్ కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ట అవసరం లేదు, వారికి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా, అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత 1 నేషన్ 1 రేషన్ కార్డు కూడా ఈ ఆత్మనిర్భర్ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి చౌకధారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి, అంటే బీలో పాటలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రసవాలు కేవలం ఆసుపత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన 2 శిశువుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజ మరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకైతే 20,000, వారి యొక్క ప్రసవానికి

0: వేలు, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వటం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతుందని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే వీధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయదాం అనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీధి ఆహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణమును 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును September 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికేట్లు పొందవలను. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పైబడి వడ్డీని లబ్ధిదారులు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వనిధి లబ్ధిదారులకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డు ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 40

0: 6% మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్కు పీఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: వికసిత్ భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా చిట్టమ్మ మొగుడు చిత్రం నుంచి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వరమాలిక చిత్రంలో ఇప్పుడు ఆదిత్య 369 చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం వింటారు.

0: ఏ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రేమలో పావని కళ్యాణ్ ఈ చిత్రం నుంచి కేజే యేసుదాస్ స్వరంలో ఈ పాట మీకోసం.

0: స్వరమాలిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి ఆశల జీవని, ఆశయాల వాహిని. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
2: ఆశల జీవని, ఆశయాల వాహిని. మనది వేదాలు వెలిసిన ధరణి, ఓంకార నాదాలు పలికిన అవని. ప్రతి ఒక్క అడుగు భరతజాతి అభ్యున్నతి వైపు మేలి మలుపు. అందుకే భారతజనని, నీకిదే నవనీరాజనం అంటోంది కవిగాయక వైతాళిక బృందం. అశేష పూజా శిరీషాలతో నమస్కృతి అందిస్తోంది నరనారీజనం. మనదైన ఈ భారతదేశాన్ని జనయిత్రిగా, దివ్యధాత్రిగా, హృదయనేత్రిగా ఆరాధిస్తోంది. ఐక్యతే ప్రాణంగా, చైతన్యమే రూపంగా విక్రమించినప్పుడే జాతి జనతకు మహాయోగం. అన్నిటా అంతటా మనం ముందువరస నిలవాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంతరంగం. ఆయన పరిపాలనకు ఇప్పుడు ఇది పుష్కరకాలం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాల్లో జీవనది ఉత్సవశోభ పొందుతుంది. నిత్య ఉత్సాహంతో ఆశాంతము ఎంతగానో కళకళలాడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పుష్కరశోభ నిండి స్ఫూర్తిని, దీప్తిని అందజేస్తోంది. దీనికి మూలకారణం జాతీయ ప్రజాస్వామ్య కూటమి. కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ. ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026, అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది. నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నరనరానా నింపుకుని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు, చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశేశ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు.

మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీ పాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి అందరి పురోభివృద్ధి కోసం అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు, మన దేశాన్ని ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే సముదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువు చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ దశ మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్వవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5 స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి, కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికితోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటాశాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం, వాణిజ్యం, రవాణా, సమాచార సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహవసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా పథకాలు రూపుదిద్దుకున్నాయి. చేతివృత్తులను ఒక్కొక్కటిగా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఆయా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభించడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. పల్లెలన్నింటికీ విద్యుత్ సరఫరా గురించి ఒక సమగ్ర పథకాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణిదాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 వత్సరాల కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు నెలనెల మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019లో మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ట మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్న. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచ

దేశంలోనే 4వ స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు లక్షల సంఖ్యలో ఆరోగ్య శ్రేయ కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది, ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ. కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంటగ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్రమోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్ఠాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛభారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రారుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత. అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ, శాంతి బహుమతి విజేత. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణలకర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల, ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత మరింత విభిన్నత. వాయువేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 రెట్లయింది. సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది. ఇప్పుడు రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ, దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడమూ శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలన ఫలితం. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్య కంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి, ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వతముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్

0: అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మన దేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాతనోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజసేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షరరూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్, కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత, ఇవే శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రథమ ప్రధాన లక్ష్యాలు. వీటితోపాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ పన్నెండేళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం.
1: మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని, కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. విశాఖపట్నం కేంద్ర ప్రసారంలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం, దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मात्र

0: नेतृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है। मातृ मृत्यु अनुपात यह भारत का 86% 86% डिक्लाइन आया है, जो कि एक बहुत बड़ी छलांग है, और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%। सो अवर डिक्लाइन इज मच फास्टर एंड मच मोर देन द ग्लोबल डिक्लाइन दैट वी हैव टू अंडरस्टैंड।
1: PMSMA 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూకాశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కళ సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనా మార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం NTA ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ
2: NTA రీనీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై. క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా. ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై. మేనే సభీ రాజ్య కే ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై, ఉన్కి పహలే భీ సహయోగ రహా హై, ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయ్. మే పూరా ఆశ్వస్త హూ, ఇస్ బార్ హమ్ లోగో నే జిమ్మేవారీ ఔర్ దాయిత్వ కే సాథ్ లియా హై. NTA నిశ్చిత రూప్ మే ఉస్మే సఫల్ హోగి.
1: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ

0: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of Sub Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and Sub Himalayan West Bengal and Sikkim regions during.
1: MNREGA స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా 1 జూలై నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి ఋతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆలాపన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆహా చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ ఆలపించిన ఈ గీతం మీకోసం.
1: ఓ మై లవ్, రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పారు, దే లాస్ట్ దేర్ లైఫ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్. Poor fellows, but we will live for the glory of love forever and ever.

స్వరమాలిక చిత్రంలో స్వరమాలిక కార్యక్రమంలో చివరిగా సరిగమలు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన ఈ పాట

స్వరమాలిక ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం కథకురాలు శ్రీమతి ఎం శారదగారు. వినండి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం.

ಶಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್ ಅಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕಂ ಗಜಾನನ ಮಹರ್ನಿಶಂ ಅನೇಕದಂತಂ ಭಕ್ತಾನಾಂ ಏಕದಂತಮುಪಾಸ್ಮಹೇ. ಗುರುಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಆಕಾಶವಾಣಿ ಶ್ರೋತಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಕಲಾಭಿವಂದನಾಲು ತಿಳುಪುಕುಂಟು ಈನಾಡು ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థల మీదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపమందున్న కాలటి అగ్రహారం అనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలాకాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఏది

ఇలా గురువుల సాన్నిధ్యమున అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును పొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దారిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధూక పాత్రయందు ఉంచిందాయిల్లాలు. శంకరుడామె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు.

కానీ శ్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్థానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటి దాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవర్షప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణతత్వ జిజ్ఞాస కలిగి కంటికగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనచ్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాల వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలిచే పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయో తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఎడల సన్యసించి తిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగానే ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితిమే.

0: మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుటకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కానీ మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము, మకరి మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే,
1: తనయుండగతి గ్రహముక్తి నసువుల్ దక్కించుకోజాలినందునకు మోదము.

తాను బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్నను సరే, నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమ క్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతిని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో, బాలక, నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు.

స్వామి, నేను నిర్వికల్పుడను, నిరాకార స్వరూపుడను, సర్వవ్యాపకుడును. ఇంద్రియములతో నాకెప్పుడూ ఎలాంటి సంబంధమును లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగానే గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందువలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్ళు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయినంత ఉధృతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతని మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని, ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకొని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములను రచించి అతడి విద్వన్మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు, గోవిందదేశకుని ఆశీసులు గొని

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరుడు. నాడు కాశీపట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోహముద్గరమను పేర అప్పటికప్పుడు 12 శ్లోకములు చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపము, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు నిక్రంకరణేని నీవు వల్లించే ధాతుపాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని. భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును, అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు ప్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా, అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా?

ఏమేమి దూరముగా పొమ్మను చుంటివి, దూరముగా పోపో అను చుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముగు మధ్యమాంసాస్తిక నిర్మితములై ఒకే రకమగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తొనకి పొమ్మును చుండివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపు. ఇంతకు నీవు యోగివా కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞానలేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగు నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఇట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు.

ఇట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్రభాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు,

స్వామి, అపరశంకరులకు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులకు మీరును ఇలా వాదించుడుకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగానే వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు వ్రాయించదలిచి వెళ్ళగా, అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చితంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినను వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించుడికే నిశ్చయించుకుని అన్నాడు, ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానుడిలా అన్నాడు, మండనమిశ్ర తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనము లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడకు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు

0: పాటల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండనమిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి,
1: నేను సగపాలు నా భర్తలోన కాన అర్ధ విజయమునార్జించినంత పణము దక్కునే శంకరునకు వాదమున నన్ను గెలుచు పిమ్మట నే

స్వామి, నేను నా భర్తకు అర్ధాంగిని, కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు కానీ మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగానే బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతీ మన్మధుల నావాహన చేసి వాని లాస్య బోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయభారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందుకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

బ్రహ్మేంద్ర, రుద్ర, ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలుక శరీరం నుంచి మరలా శంకరుని శరీరమందు ప్రవేశించడంతో ఉభయభారతి మండనమిశ్రులు ఇరువురు కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వారినిగా పరిగ్రహించాడు. ఉభయభారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడవని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడివని నేను ఎరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలియగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరీ పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్నతల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివ సాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయిత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య ద్రావిడ కర్ణాటక ఆంధ్రదేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారకా, ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అర్హ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు. తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగు వాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారము కడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా

హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదుల వారు వేయించేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

శరీరవాణి నుండి ఈ మాటలు వినిపించగానే శారదయే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీ వంటే నాకంతే చాలు. నేను ఈ పీఠమును ఇక్కడ ప్రధానం కాదు అనగానే దేవతలు హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా,

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

0: మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు మనిషిని మనిషిగా చూసే దేశభక్తి గీతం బృందగానం. 6:10 భక్తి రంజనిలో రంగనాథ స్థవం అనంతరం దమ్మపదం. 6:30 చింతనలో బౌద్ధ సూక్తులు వ్యాఖ్యాత శ్రీ దొమ్మెట్టి సత్యనారాయణ. 6:35 పొలం పనులు రైతు సోదరుల కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు రకాల ఎంపిక జాగ్రత్తలు ఈ అంశం గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారి సూచనలు వింటారు. 7:15 ఉదయ సమీరాలలో వక్త కవి స్వాతంత్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వర్ధంతి, కె శివానందమూర్తి వర్ధంతి సందర్భంగా నేటి మాటలో వారి జీవిత విశేషాలు. జీవన విధానానికి 5 యోగా సూత్రాలు. ప్రసంగ ధారావాహిక మొదటి భాగం. ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం. అనంతరం పుష్పాంజలి. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ రామ్చరణ్ గారి వయోలిన్ వాదన వింటారు శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం మృదంగం, శ్రీ పి దొరబాబు తాళం. ఇక మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటారు. రాత్రి 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉపాధి అవకాశాల కల్పనలో పశు సంవర్ధక శాఖ పాత్ర, ప్రభుత్వ పథకాలు ఈ అంశం గురించి పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదిన ప్రసాదరావు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్. అక్కడక్కడ చిరుజల్లు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి రాగల 24 గంటల్లో వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. తీరంలోనూ తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి రాగల 4 రోజులు బంగాళాఖాతం ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:13:38. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.